ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 15వ తారీఖు, మంగళవారం. నిలయంలో సమయం 5:59. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

0: రంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన బాలకాండం 3వ భాగం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి వ్యాఖ్యాత శ్రీ పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం.
1: ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సుఖాన్నే కోరతాడు. దుఃఖాన్ని కోరకపోయినా గత జన్మ కర్మల ఫలితంగా దుఃఖాలు రావలసిన సమయానికి తప్పక వస్తాయి. అప్పుడు ఈ దుఃఖాలు ఎప్పుడు పోతాయో, ఎలా పోతాయో, ఆ సుఖమనేది ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తాడు. ఆ సుఖం కోసం ఎన్నో ప్రయత్నాలు శారీరకంగా కానీ మానసికంగా కానీ చేస్తాడు. ఆ సుఖం కోసం మనిషి డబ్బు సంపాదిస్తాడు, వస్తువులు సంపాదిస్తాడు, ఇతరులను సాయం కోరతాడు, అనేక వస్తువులను కనిపెడతాడు, వృత్తిని మార్చుకుంటాడు, వ్యాపారాన్ని మార్చుకుంటాడు, ఉద్యోగాన్ని మార్చుకుంటాడు, ఉన్న ఊరిని మారుస్తాడు, దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇలా తన ఆలోచనల ప్రకారము, ఇతరుల సలహా ప్రకారము ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. తత్ఫలితంగా దుఃఖాలు పోతాయి, సుఖాలు వస్తాయి. అయినా ఆ సుఖం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ బాధపడవలసి వస్తుంది. అలా కాక శాశ్వత సుఖమైతే బాగుంటుంది. కానీ అలాంటి నిత్య సుఖం కావాలంటే నిత్యము శాశ్వతము అయిన వస్తువును సంపాదించాలి. అసలు మనిషి కోరుకునేది శాశ్వత సుఖాన్నే, శాశ్వత ఆనందాన్నే. కానీ వాటి కోసం పట్టుకునే వస్తువులు శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి. అందుకే మనకు అశాశ్వత ఆనందం లభిస్తుంది. నిత్య వస్తువు శాశ్వత వస్తువు అయితేనే శాశ్వతమైన ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. మరి అది ఏమిటి అని ఆలోచించి ఆరా తీస్తే అది నిత్యము శాశ్వతమైన పరమాత్మ, పరబ్రహ్మ మాత్రమేనని తెలుస్తుంది. నిత్య వస్తువేకం బ్రహ్మ, తద్వితరిక్తం సర్వమనిత్యం అన్న శంకరాచార్యుల వారి తత్వబోధవాక్యం కూడా ఇదే. కాబట్టి మనిషన్నవాడు చెక్కు చెదరని పరమాత్మతత్వాన్నే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే అశాశ్వతమైన విషయాలను వదిలివేయాలి. అలా వదిలి పరమాత్మను ఆశ్రయించి అందులో లీనమైపోవడానికే మనకీ మానవ జన్మ లభించింది. దీన్ని వ్యర్థ విషయాల కోసము ఉపయోగించుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటిండదు. మళ్లీ మానవ జన్మ మహాదుర్లభం కదా. మరి ఆ బ్రహ్మతత్వాన్ని పొందడమెలా? ఐహిక విషయాలపై మోజు లేకుండా పోవటమెలా? పరతత్వాన్ని తెలుసుకొని చేరుకోవడమెలా? ఈ దుఃఖాలన్నింటి నుండి

0: శాశ్వతంగా దూరమై దుఃఖరహిత ఆనందాన్ని పొందడమెలా? ఈ ప్రశ్నలకు సరియైన సమాధానమే శ్రీమద్ భగవద్గీత. అంటే భగవంతుని చేత చెప్పబడినది. విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం వరకు 18 అధ్యాయాలుగా విభజించబడిన ఈ గీత మానవుని ప్రతి సమస్యకు పరిష్కారకర్త. అందుకే ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని చక్కగా చదువుతారో వారు భయము శోకముల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని శృతిఫలం వాక్కు. ఓం తత్సత్.
1: శ్రీ పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యానంలో సూక్తిరత్నావళి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కరవులో మల్బరీ సాగుతో మంచి ఆదాయం ఎలా పొందవచ్చో ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రకృతిలో జరిగే ప్రధాన విపత్తుల్లో కరువు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వాతావరణ ప్రాంతాల్లో సంభవిస్తూ వివిధ దేశాలపైన ప్రజలపైన వారి జీవనోపాధిపైన ప్రభావం చూపించే వైపరీత్యాల్లో కరువు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. సాధారణంగా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ తేమాంశం కలిగిన అసాధారణ పరిస్థితి ఏర్పడి కరువుగా మారుతుంది. 1970 నుండి భూమి ఉపరితల ప్రాంతంలో కరువు సంభవించినట్లుగా వివిధ పరిశోధనల్లో వెలువడింది. భారత భౌగోళిక ప్రాంతంలో 2/3 వంతు భూభాగంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. సాధారణంగా ఈ కరువు 3 రకాలుగా ఉంటుంది. అవి వాతావరణ సంబంధ కరువు, వ్యవసాయ సంబంధ కరువు, జల సంబంధమైన కరువు. వాతావరణానికి సంబంధించిన కరువు అనేది పంట పెరుగుదలకు కావలసిన తేమ శాతం నేలలు లేనప్పుడు సంభవిస్తుంది. జల సంబంధ కరువు అనేది సరస్సులు, జలాశయాలు, నదులు, ప్రవాహాలు, భూగర్భ జలాల నీటి మట్టం సగటు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సాధారణంగా వర్షపాతం 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, సగటు వారపు వర్షపాతం సాధారణ వర్షపాతంలో సగం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు కలిగే పరిస్థితిని వాతావరణ సంబంధిత కరువు అంటారు. మే నుండి అక్టోబర్ మధ్యలోపు ఒకవేళ ఇలాంటి పరిస్థితి గనక వరుసగా 4 వారాల పాటు కొనసాగితే ఆ పరిణామాన్ని వ్యవసాయ కరువుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో నేలలో అందుబాటులో ఉండే నీటి శాతం, నేరుగా ఆవిరి అయ్యే నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. నేలలోని తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటుగా అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ శాతం, వేగమైన గాలులు మొదలైన వాటి వల్ల కరువు ప్రతికూల ప్రభావం ఎక్కువవుతుంది. కరువు పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మనకున్నాయి. భారతదేశ వాతావరణ శాఖ, ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ శాఖ ఏడాది పొడవునా దేశంలోని వర్షపాత పరిస్థితిని పలు విధాలుగా విస్తృతంగా సమీక్షిస్తుంది. ఈ శాఖ వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రయోజనాల కోసం వర్షపాత నివేదికలను సిద్ధం చేస్తుంది. కేంద్రం జల కమిషన్,

జాతీయ మధ్యంతర శ్రేణి వాతావరణ కేంద్రం, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం వంటి జాతీయ ప్రధాన సంస్థలు కరువు గురించి ముందస్తు సమాచారం అందిస్తున్నాయి. జాతీయ వ్యవసాయ కరువు అంచనా పర్యవేక్షణ వ్యవస్థ కరువు తీవ్రత, దాని ప్రాబల్యం గురించి రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా స్థాయిలో సమాచారం అందిస్తుంది. సమగ్ర కరువు నిర్వహణ సాంకేతిక పద్ధతుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పట్టు పరిశ్రమ ఎక్కువగా సమశీతోష్ణ మండలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తక్కువగా ఉంటుంది, కాబట్టి కరువు పదే పదే పునరావృతం కావటం సర్వసాధారణం. వివిధ సాంకేతిక పద్ధతులను అనుసరించటం ద్వారా మల్బరీ తోటను కరువు దుష్ఫలితాలకు గురికాకుండా కాపాడటంతో పాటుగా నేలలోని నీటిని రక్షించుకుని, నేల ఫలసాయాన్ని పెంచుకుని, పట్టుపురుగులకు కావలసిన నాణ్యమైన ఆకును కూడా పొందవచ్చు. కరువు పీడ ప్రాంతాల్లో మల్బరీ మొక్కలు నాటడం. ఈ మల్బరీ బహువార్షిక మొక్క. ఒకసారి నాటిన తరువాత సుమారుగా 12 నుండి 15 సంవత్సరాల వరకు సాగు చేయవచ్చు. అందువల్ల కొత్త మల్బరీ తోటలను నాటడానికి ముందు సరైన వాలు గ్రేడింగ్ ఉండేలా నేలను సమం చేయాలి. దీనివల్ల నీటిపారుదల సరైన ప్రవాహంలో ఉంటుంది. భూమి సరైన వాలులో ఉండటం వల్ల వర్షపు నీరు పక్కలకు పారకుండా పొలంలోనే ఇంకిపోతుంది. కొత్త మల్బరీ తోటలు పెట్టినప్పుడు సబ్సాయిల్ దున్ని నేల గట్టిదనాన్ని ఛేదించి లోతుగా దున్నుకోవాలి. దీనివల్ల మల్బరీ మొక్కల వేర్లు తేలికగా చొచ్చుకొని పోవటమే కాకుండా భూమి పొరల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వర్షాభావ పరిస్థితులకు తట్టుకోగల మల్బరీ వంగడాలను కేంద్ర పట్టు పరిశోధన శిక్షణ సంస్థ వారు అభివృద్ధి చేశారు. అవేంటంటే S13 రకం, S34 రకం, RC1 రకం, RC2 రకం మొదలైనవి. S13 రకాన్ని ఎర్రని నేలలో, S34 రకాన్ని నల్ల నేలల్లో నాటుకోవచ్చు. నీటి కొరత, వనరుల కొరత ఉన్న పరిస్థితుల్లో అయితే RC1 రకం, RC2 రకం నాటుకోవచ్చు. ఇటీవల అభివృద్ధి చేసిన MSG2 వంగడం కరువు పరిస్థితులను అధిగమించటానికి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఇది సాధారణం కంటే 50% ఎక్కువ నీటిపారుదల పరిస్థితులలో కూడా అధిక దిగుబడినిస్తుంది. కరువు పీడిత ప్రాంతాల్లో కూడా మల్బరీ చెట్ల తోటలను విజయవంతంగా పెంచవచ్చు. 5 నుండి 6 నెలల వయసు గల మొక్కలను ఉపయోగించవచ్చు. మల్బరీ మొక్కలను 6x8, 8x6, 10x10 అడుగుల అంతరంతో నాటాలి. మొక్కలను నాటిన 1 సంవత్సరకాలం తరువాత ఋతుపవనాలు వచ్చే సమయంలో మొక్కల కొనభాగాలను కత్తిరించాలి. మొక్కల ఎత్తు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. తరువాత 6 నుండి 8 అడుగుల ఎత్తుకు పైగా కత్తిరింపులు చేయాలి. ఇలా చేయటం వల్ల మొక్కల ఎత్తును సమాంతరంగా నిర్వహించవచ్చు. సూక్ష్మ నాళికల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలకు నీటిపారుదల చేయటం. వేరు వ్యవస్థ సమీపంలోని నేలలో నిల్వ చేస్తారు. దీనినే బిందు సేద్యం అంటారు. ఇది సూక్ష్మ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మల్బరీ తోటల ఆకుల దిగుబడిని, నాణ్యతను కోల్పోకుండానే నీటి అవసరాన్ని 40% వరకు ఆదా చేయవచ్చు. 60x60 సెంటీమీటర్లు, 90x90 సెంటీమీటర్లు తలావకాశం గల జంట సాళ్ల పద్ధతిలో ఒక సాలును పొడవుగా, 2 మల్బరీ సాళ్ల మధ్యలో ఒక సాలును వదిలి మరొక సాలులో అమర్చుకోవాలి. సూక్ష్మ నాళికల అమరికను 4 మొక్కల మధ్య ఉండేలా చూసుకోవాలి. 60x60 సెంటీమీటర్లు తలాంతర మల్బరీ తోటల్లో 1.2 లీటర్లు, 90x90 సెంటీమీటర్ల తలాంతర తోటల్లో 2 లీటర్ల నీరు అవసరమవుతుంది. నీటి బిందువులు అందించే ప్రదేశంలో పశువుల ఎరువును వేసి మట్టిని కప్పటం ద్వారా ఎరువులు, నీటి యాజమాన్యాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్తోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సభ్యుని నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి

0: అన్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్ట్ గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ది గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ది కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్దమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాం.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీస్సుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మిరియానాములో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ముందుగా ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక ఇంకా పర్యావరణం ఒక అవగాహన కుమారి ఎం కృష్ణతులసి గారందించే వివరాలు, శ్రీ పి హరికృష్ణారెడ్డి గారి కవితలు, ఇంకా శ్రీమతి కె స్వర్ణలత గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వినవచ్చు. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి. ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినవచ్చు. ఈ ఉదయం 10:00 కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వాట్సాప్ మనోరంజని వింటారు. 11:00 చిత్రసీమ, 11:30 హిందీ చిత్రగీతాల ఫిల్మీ గానే ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె వెంకటసుబ్బయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది.

0: 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృందం టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:10 చిత్రసీమ, 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మన ఇల్లు కథానిక వింటారు. రచన కోడూరి సుమన కుమారి గారు. అనంతరం వాట్సాప్ మహిళారంజని వినవచ్చు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 చిత్రసీమ. ఇక మా 2వ ప్రసారం సాయంత్రం 5:00 చిత్రసీమతో ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణిలో నవ్వే కావాలి జోక్స్ కార్యక్రమం వినవచ్చు. 5:50 ఉర్దూలో వార్తలు, 6:00 ప్రసార విశేషాలు వింటారు. 6:05 ఆంగ్లంలో, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీ దోమల సంటి నరసింహులు పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 8:00 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ మర్రిపాటి లోకనాథుడు గారి డోలు వాద్యం ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ, 9:15 స్పాట్ లైట్. ఈరోజు రాత్రి 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెదశేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 ద్రౌపదీ స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 తెలుగులో వార్తలు ఇప్పుడు వింటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో

0: యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారతస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్మరణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరుకావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవచ్చు.

ఈ లావాదేవీలపై బ్యాంక్, సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యకుడు పుతిన్, చైనా అధ్యకుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్

0: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత పర్యావరణం ఒక అవగాహన కుమారి ఎం కృష్ణతులసి గారందించే వివరాలు, అనంతరం శ్రీ పి కృష్ణ హరికృష్ణారెడ్డి గారి కవితలు, చివరగా శ్రీమతి కె స్వర్ణలత గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న విశేషాలు తెలుసుకునే ముందు కొంతమంది అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల జీవిత విశేషాలు తెలుసుకుందాం. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సంవత్సరంలో సెప్టెంబర్ 15 మైసూరులో జన్మించారు. ఆయన భారతీయ సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. ఆయన 1912 నుండి 1918 వరకు మైసూరు యొక్క 19వ దివాన్గా పనిచేశారు. ఆయన భారత అగ్రశ్రేణి సివిల్ ఇంజనీర్లలో ఒకరు. వారి పుట్టినరోజైన ప్రతి సంవత్సరం భారతదేశం, శ్రీలంక, టాంజానియాలో ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయనను ఆధునిక మైసూరు నిర్మాతగా పిలుస్తారు. వారు దేశానికి చేసిన సేవలకు గాను 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది.

శ్రీ రామ్ కుమార్ వర్మ 1905 ఇదే రోజున సాగర్ జిల్లాలో జన్మించారు. ఆయన ఛాయావాద్ రచనా శైలికి ప్రసిద్ధి చెందిన హిందీ కవి. ఆయన రచనలు ఎక్కువగా త్యాగం, ప్రేమ, దయ, మానవత్వాన్ని కలిగి ఉంటాయి. ఆయన నైతికతను మహాత్మాగాంధీ ప్రభావితం చేశారని చెప్తారు. సాహిత్యం, విద్యా విభాగాల్లో ఆయన చేసిన కృషికి 1963 పద్మభూషణ్ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు బెంగాలీ నవలార కథారచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ గారు 1876 ఇదే రోజున బెంగాల్లో జన్మించారు. వీరిది సహజమైన రచనా శైలి. ఆయనకున్న సూక్ష్మ పరిశీలన శక్తి, తోటి మానవుల పట్ల గొప్ప సానుభూతి, మానవ మనస్తత్వంపై లోతైన అవగాహన వలన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ రచయితగా ఆయన నిలిచిపోయారు. మరో అజ్ఞాత స్వాతంత్ర కార్యకర్త శ్రీ సిఎన్ అన్నాదురై 1909 ఇదే రోజున మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. ఆయన తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని సంఘటనలు. పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు నాదగిరి లక్ష్మణ దాసు గారు 1856 ఇదే రోజున జన్మించారు. ఆయన సుమారు 200 కీర్తనలు రచించారు.

తెలుగు రంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గారు గుంటూరు జిల్లా తెనాలిలో 1890లో ఇదే రోజున జన్మించారు. ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా పనిచేశారు. వీరికి 1960వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. ప్రముఖ చలనచిత్ర దర్శక నిర్మాత శ్రీ కెవి రెడ్డి గారు 1972లో ఇదే రోజున మరణించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. చర్మ క్యాన్సర్పై అవగాహన కల్పించడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం. భారత ప్రభుత్వం 1959వ సంవత్సరం సెప్టెంబర్ 15న దూరదర్శన్ను స్థాపించింది. ప్రయోగాత్మక ప్రసార సంస్థగా ప్రారంభమైన దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి సంవత్సరం ఈరోజున అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇవండి చరిత్రలో ఈరోజు వివరాలు.

కాంతి రేఖలు కార్యక్రమంలో తరువాతి అంశం పర్యావరణం ఒక అవగాహన. కొన్ని వివరాలు ఇప్పుడు మనకు అందిస్తారు కుమారి ఎం. కృష్ణతులసి.

పర్యావరణం ఒక అవగాహన. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఓజోన్ పొర క్షీణత అనేది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లలో ఒకటిగా మారింది. ఈ రక్షణ కవచం సన్నబడటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ అంటే అతినీలలోహిత వికిరణం పెరగడం మరియు మానవ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణంపై దాని ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ఓజోన్ క్షీణత యొక్క కారణాలు, పరిణామాలను అర్థం చేసుకోవడం దాని దీర్ఘకాలిక ప్రమాదాలను పరిష్కరించడానికి చాలా ముఖ్యమైంది. ఈరోజు మనం ఓజోన్ పొర క్షీణత ప్రధాన కారణాలు, హానికరమైన ప్రభావాలు, ఒప్పందాల ద్వారా భారతదేశంలో మరియు ప్రపంచ స్థాయిలో తీసుకున్న చర్యలను వివరంగా తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మనం ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 2025 సంవత్సరానికి గాను ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనే నినాదంతో జరుపుకోబోతున్నాం. అంటే సైన్స్ నుంచి ప్రపంచ చర్య వరకు అనే నినాదంతో 2025 సంవత్సరానికి గాను ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓజోన్ పొర అనేది భూమి ఉపరితలం నుంచి 10 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో సహజంగా సంభవించే వాయువుతో కూడిన రక్షణ కవచం. దీని ప్రాథమిక విధి హానికరమైన అతినీల లోహిత వికరణాన్ని గ్రహించి అది భూమిని చేరకుండా నిరోధించడం. వాతావరణంలోని దాదాపు 90% ఓజోన్ స్ట్రాటో ఆవరణలో మిగిలి ఉంటుంది. మిగిలిన 10% ట్రోపోస్పియర్లో ఉంటుంది. స్ట్రాటో ఆవరణ ఓజోన్ను మనం సాధారణంగా ఓజోన్ పొర అని పిలుస్తాము. ఓజోన్ సాంద్రత స్థిరంగా ఉండదు. ఇది స్థానం మరియు రోజువారీ నుంచి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ హెచ్చు తగ్గులు స్ట్రాటో ఆవరణ గాలులు ఓజోన్ ఉత్పత్తి మరియు విధ్వంసం యొక్క రసాయన ప్రక్రియలు, అలాగే సహజ వాతావరణ ప్రసరణ ద్వారా ప్రభావితమవుతాయి. స్ట్రాటో ఆవరణలో కాలానుగుణ పవన నమూనాల కారణంగా మొత్తం ఓజోన్ స్థాయిలు సాధారణంగా భూమధ్యరేఖకు సమీపంలో అత్యల్పంగాను, అలాగే ధ్రువాల వైపు అత్యధికంగానూ ఉంటాయి. ఓజోన్ పొర క్షీణత అంటే భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో ఉన్న ఓజోన్ పొర క్రమంగా సన్నబడటాన్ని సూచిస్తుంది. ఓజోన్ థర్మోడైనమిక్గా అస్థిరవాయువు కాబట్టి పరమాణు ఆక్సిజన్ సులభంగా కుళ్ళిపోతుంది. సాధారణ పరిస్థితుల్లో ఓజోన్ అణువుల ఉత్పత్తి, అలాగే కుళ్ళిపోవడం మధ్య సమతుల్యత నిర్వహించబడుతుంది. ఈ సమతుల్యత చెదిరినప్పుడు

క్షీణత అనేది సంభవిస్తుంది. దీనివల్ల ఓజోన్ ఏర్పడటం కంటే ఎక్కువ రేటులో నాశనం జరుగుతుంది. ఓజోన్ పొర క్షీణత యంత్రాంగం గురించి ఇప్పుడు వినండి. ఓజోన్ పొర నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్ లేదా బ్రోమిన్ అణువులతో చర్య జరిపినప్పుడు నాశనమవుతుంది. ఈ ఓజోన్ పొర క్షీణత పదార్థాలలో కొన్ని సహజంగా సంభవిస్తాయి, మరికొన్ని మానవజన్య మూలానికి చెందినవి. సహజ దృగ్విషయాలు తాత్కాలిక ఓజోన్ నష్టానికి కారణమైనప్పటికీ సింథటిక్ సమ్మేళనాల నుంచి క్లోరిన్ మరియు బ్రోమిన్ విడుదల ప్రపంచవ్యాప్తంగా స్ట్రాటో ఆవరణ ఓజోన్ దీర్ఘకాలిక క్షీణతకు ప్రధాన కారణంగా విస్తృతంగా గుర్తించబడింది. ఈ వాయువులు రసాయనికంగా జడత్వం కలిగి ఉండటం, వర్షం లేదా మనసులో కరిగిపోకుండా నిరోధకతను కలిగి ఉండటం వల్ల దిగువ వాతావరణంలో పేరుకుపోతాయి. కాలక్రమేణా అవి స్ట్రాటో ఆవరణకు రవాణా చేయబడతాయి. అక్కడ అవి మరింత రియాక్టివ్ రూపాలుగా విచ్ఛిన్నమవుతాయి. ఓజోన్ పొర క్షీణతను వేగవంతం చేసే వరుస ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి. ఇప్పుడు ఓజోన్ పొర క్షీణతకు కారణాల గురించి తెలుసుకుందాం. ఓజోన్ పొర క్షీణత సహజ మరియు మానవ నిర్మిత కారకాల వల్ల సంభవిస్తుంది. సహజ కారణాలు అంటే సహజంగా లభించే కొన్ని పదార్థాలు ఓజోన్ క్షీణతకు దోహదం చేస్తాయి. వీటిలో హైడ్రోజన్ ఆక్సైడ్లు, మీథేన్, హైడ్రోజన్ వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్లు, క్లోరిన్ మోనాక్సైడ్, స్ట్రాటోస్పియర్ ఏరోసాల్స్, అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే వాయువులు ఉంటాయి. మానవ నిర్మిత కారణాలు ఇందులో పారిశ్రామిక కార్యకలాపాలు, వినియోగదారు ఉత్పత్తులు, హాలోజన్ ఆధారిత వాయువులను అంటే క్లోరోఫ్లోరోకార్బన్లు, హాలోన్లు మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటివి హాలోజన్ ఆధారిత వాయువులు. వీటన్నింటినీ వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ సింథటిక్ సమ్మేళనాలు స్ట్రాటో ఆవరణలో విచ్ఛిన్నమై ఓజోన్ నాశనాన్ని వేగవంతం చేసే క్లోరిన్ మరియు బ్రోమిన్లను విడుదల చేస్తాయి. ఓజోన్ క్షీణత పదార్థాలు అంటే ఓడిఎస్లు, ఇవి స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసే రసాయన సమ్మేళనాలు. దీనివల్ల ఓజోన్ పొర సన్నబడటం జరుగుతుంది. ఈ పదార్థాలు సహజంగా సంభవించేవి లేదా కృత్రిమంగా ఉత్పత్తి చేయబడినవిగా ఉంటాయి. కాని మానవ నిర్మిత సమ్మేళనాలు ముఖ్యంగా క్లోరిన్ మరియు బ్రోమిన్ కలిగినవి ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణాలు. అత్యంత సాధారణ ఓడిఎస్లు, వాటి వనరులు మరియు ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్లోరోఫ్లోరోకార్బన్లు, వీటిలో క్లోరిన్, ఫ్లోరిన్ మరియు కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రెఫ్రిజరేటర్లు, ఏరోసాల్స్, ప్రొపెల్లెంట్లు, ఫోమ్ బ్లోయింగ్ ఏజెంట్లు ఇలాంటి వాటిలో ఉపయోగిస్తారు. హాలోన్లు, ఇవి బ్రోమిన్, ఫ్లోరిన్ మరియు కార్బన్ కలిగిన సమ్మేళనాలు. వీటి ఉపయోగాల విషయానికొస్తే ముఖ్యంగా విమానం మరియు కంప్యూటర్ వ్యవస్థల కోసం, అగ్నిమాపక యంత్రాల కోసం ఉపయోగిస్తారు. కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇవి కార్బన్ మరియు క్లోరిన్ సమ్మేళనం. సిఎఫ్సి ఉత్పత్తికి ద్రావకం, శుభ్రపరిచే ఏజెంట్, ముడి పదార్థంగా వీటిని ఉపయోగిస్తారు. మిథైల్ క్లోరోఫామ్, కార్బన్, హైడ్రోజన్ మరియు క్లోరిన్ కలిగిన సమ్మేళనం. పారిశ్రామికంగా శుభ్రపరచడం, డిగ్రేజింగ్ ద్రావకాలు వీటి ఉపయోగాలు. హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు, వీటిలో హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్ మరియు కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శీతలీకరణ మరియు ఎయిర్ కండిషన్లలో క్లోరోఫ్లోరోకార్బన్లకు పరివర్తన ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడతాయి. మిథైల్ బ్రోమైడ్, ఇవి కార్బన్, హైడ్రోజన్ మరియు బ్రోమిన్ యొక్క సమ్మేళనం. వీటి ఉపయోగాల విషయానికొస్తే వ్యవసాయంలో నేల ధూపనం, పురుగుమందు మరియు తెగులు నియంత్రణలో ఉపయోగిస్తారు. ఓజోన్ పొర క్షీణత ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ మోతాదులో అల్ట్రావైలెట్ రేడియేషన్ విటమిన్ డి సంశ్లేషణకు ప్రయోజనకరంగా ఉంటుంది. సహజ క్రిమినాశకంగా కూడా పనిచేస్తుంది. ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే అధిక బహిర్గతం భూమిపై ఉన్న జీవరాశిపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఓజోన్ కవచం బలహీనపడటం వల్ల హానికరమైన అతినీల లోహిత కిరణాలు వాతావరణంలోకి చొచ్చుకునిపోతాయి. ఇది బహుళ ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఓజోన్ పొర క్షీణత ప్రభావాల్లో చాలా కారకాలు ఉన్నాయి. మానవులు, మొక్కలు, జలజీవం, జంతువులు, పర్యావరణం ఇలా. మానవుల విషయానికొస్తే అల్ట్రావైలెట్ కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల చర్మ క్యాన్సర్, కంటి శుక్లాలు, బలహీనమైన రోగ శక్తి మరియు అకాల వృద్ధాప్యం వంటి ప్రమాదాలు పెరుగుతాయి.

మొక్కల విషయానికొస్తే పంట దిగుబడి తగ్గడం, మొక్కల కణజాలాలకు నష్టం కలగడం, పెరుగుదల మందగించడం, అలాగే కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలగడం వంటివి జరుగుతాయి. జలజీవం విషయానికొస్తే సముద్ర ఆహార గొలుసు పునాదిని ప్రభావితం చేసే ఫైటోప్లాంక్టన్ క్షీణత చేపల గుడ్లు మరియు లార్వాలకు నష్టం వాటిల్లుతుంది. జంతువులు కూడా ఓజోన్ క్షీణత వల్ల ఎంతో హానికి గురవుతాయి. ఆహార వనరుల నష్టం వల్ల చర్మ వ్యాధులు, కంటిచూపు దెబ్బతినడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, అలాగే పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఓజోన్ క్షీణత కారకాల వల్ల పర్యావరణ సమతుల్యతకు అంతరాయం కలగడం, జీవ వైవిధ్యం తగ్గడం, అలాగే సహజ ఆవాసాల క్షీణత జరగడం లాంటివి ఓజోన్ పొర క్షీణత ప్రభావాలుగా మనం తెలుసుకోవచ్చు.

0: ఇదండి ఓజోన్ పొర ప్రాముఖ్యత గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు. వచ్చే వారం వీటికి కొనసాగింపుగా మరికొన్ని వివరాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీరింతవరకు పర్యావరణం ఒక అవగాహన కుమారి ఎం కృష్ణతులసి గారు అందించిన వివరాలు విన్నారు.
2: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పి. హరికృష్ణారెడ్డి గారి కవితలు విందాం.
3: అమ్మ అమ్మే అందరికన్నా మిన్న, అమ్మ మనసు నిజంగా వెన్న. అమ్మ ప్రేమకు మారుపేరు, అమ్మ మనసక మమతల సెలయేరు. నవమాసాలు మోసి నవ్వుతూ పాలు పోసి పేగును తెంచిచ్చి రక్తము పంచిచ్చి జన్మమునిచ్చిన తల్లి జగతికే కల్పవల్లి. జన్మమునిచ్చిన తల్లి జగతికే కల్పవల్లి. ప్రతి బిడ్డకి తొలి గురువు అమ్మ, ప్రతి ఒక్కరికి కల్పతరువు అమ్మ. ఈ సృష్టికే హైలైట్ అమ్మ, కుటుంబాన్ని నడిపే ఫైలట్ అమ్మ. ప్రతి బిడ్డ భవిష్యత్తుకి హెల్మెట్ అమ్మ, మన బ్రతుకనే బల్పుకి ఫిల్మెంట్ అమ్మ. అమ్మ ప్రేమకు లేదు ఉపమానం, అమ్మ చేసే సేవ నిరుపమానం. అమ్మ ప్రేమకు లేదు ఉపమానం, అమ్మ చేసే సేవ నిరుపమానం. అమ్మలోని ఓర్పు అసమానం, అమ్మ చూపే అనురాగం అసామాన్యం. అందుకే అమ్మంటే అందరికీ ప్రాణం, అమ్మను ఎవ్వరూ చేయకూడదు అవమానం. అమ్మ ఆ భగవంతుడిచ్చిన గొప్ప బహుమానం, అందుకే అమ్మ దైవంతో సమానం. నిత్యం మనల్ని దీవిస్తూ, మన కోసమే జీవిస్తూ, మంచిని పెంచుతూ, మమతను పంచుతూ, ఆప్యాయతను అందిస్తూ, మమకారం పండిస్తూ, ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తూ, నిత్యం నీతి మాటలెన్నో వినిపిస్తూ, మనల్ని మంచి మార్గములో నడిపిస్తూ, ఆకలైతే సేద తీరుస్తూ, మన భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లి మన బ్రతుకుల్లో వెలుగు నింపే జాబిల్లి. మన భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లి మన బ్రతుకుల్లో వెలుగు నింపే జాబిల్లి. అమ్మ ప్రేమ విలువ కొలువ ఎవరి తరం, అమ్మ ఆ భగవంతుడిచ్చిన అద్భుత వరం. అమ్మ ప్రేమ విలువ కొలువ ఎవరి తరం, అమ్మ ఆ భగవంతుడిచ్చిన అద్భుత వరం. అమ్మ చూపే ప్రేమ అనిర్వచనీయం, అమ్మ ఇచ్చే స్ఫూర్తి మహోన్నతం. అమ్మ సంపాదించిన కీర్తి ఎవరెస్టు శిఖరం. అమ్మ మనసు మమతల నిలయం, అమ్మ హృదయం ఒక దేవాలయం. అమ్మ ఒడి ఒక ప్రేమాలయం, అమ్మ జీవితం త్యాగాలమయం, అమ్మ జీవితం త్యాగాలమయం. అమ్మ దీవెనలే మనకు శ్రీరామ రక్ష, అమ్మపై పెంచుకోకండి ఎవరూ కక్ష. అమ్మను కొనగలమా ఇచ్చిన లక్ష, అమ్మ లేకపోవడం మనిషికో పెద్ద శిక్ష. చదవగలిగితే అమ్మ

ఒక పెద్ద పెద్ద బాల శిష్య. చదవగలిగితే అమ్మ ఒక పెద్ద పెద్ద బాల శిష్య. అమ్మను పూజిస్తే వస్తుంది పుణ్యం, అమ్మను గౌరవిస్తే జీవితం అవుతుంది ధన్యం. అమ్మను పూజిస్తే వస్తుంది పుణ్యం, అమ్మను గౌరవిస్తే జీవితం అవుతుంది ధన్యం. అమ్మను ఆదరిస్తేనే జీవితానికి అర్థం, అమ్మలేని జీవితం నిజంగా వ్యర్థం. అమ్మ ఒక పుణ్యజీవి, అమ్మ ఒక ధన్యజీవి, అమ్మలేని బ్రతుకు ఎండమావి, అమ్మతోడి బ్రతుకు ఒక దివి. అమ్మ ఒక నిస్వార్థ జీవి, అమ్మ ఒక పవిత్ర త్యాగమూర్తి త్యాగమయ్యి. తొలి పొద్దులా వెలుగిచ్చేది అమ్మ, మళ్ళీ సంధ్యలో ఎదురొచ్చేది అమ్మ. తొలి పొద్దులా వెలుగిచ్చేది అమ్మ, మళ్ళీ సంధ్యలో ఎదురొచ్చేది అమ్మ. కళ్ల ముందు కనిపించే దేవత అమ్మ, కరుణించి దీవించే జీవిత అమ్మ. పూర్వజన్మ పుణ్యం అమ్మ, ఎన్నో జన్మల బంధం అమ్మ. వేలనోముల ఫలం అమ్మ, సకల దేవుళ్ల వరం అమ్మ. జీవితానికి ఉషస్సు అమ్మ, జన్మ జన్మల తపస్సు అమ్మ. తరగని చెరగని యశస్సు అమ్మ, చెక్కు చెదరని తేజస్సు అమ్మ. ఆశిస్సుల వయాశిస్సు అమ్మ, వేల కిస్సుల ఆయుష్యు అమ్మ. బ్రతుకు సుడిగుండంలో దిక్చూచి అమ్మ, జీవిత రణరంగంలో సవ్యసాచి అమ్మ. బ్రతుకు సుడిగుండంలో దిక్చూచి అమ్మ, జీవిత రణరంగంలో సవ్యసాచి అమ్మ. తరతరాలకు వరాలిచ్చే దదీచి అమ్మ, సకల కళల కాణాచి అమ్మ. ప్రేమకు మారుపేరు అమ్మ, మమకారానికి మరో పేరు అమ్మ. అనురాగాల సెలయేరు అమ్మ, మమతానుబంధాల పూల తేరు అమ్మ. ఆ దేవుని ప్రతిరూపం అమ్మ, ఆ దేవుణ్ణి సృష్టించిన అపర బ్రహ్మ అమ్మ. ఆకలైతే అన్నం పెట్టేది అమ్మ, అలసటైతే సేద తీర్చేది అమ్మ. ఆకలైతే అన్నం పెట్టేది అమ్మ, అలసటైతే సేద తీర్చేది అమ్మ. వెనుకబడితే వెన్ను తట్టేది అమ్మ, ఈ వ్యవస్థకే వెన్నెముక అమ్మ, ఈ వ్యవస్థకే వెన్నెముక అమ్మ. అందుకే అమ్మను గౌరవిద్దాం, అమ్మను ఆదరిద్దాం, అమ్మ కోసం ప్రాణమైనా ఇద్దాం, అమ్మ కోసం ప్రాణమైనా ఇద్దాం. అందాల రాశి, అందాల రాశి, అపూర్వ ఊర్వశి, నా ప్రియ ప్రేయసి, నువ్వు తీర్చిదిద్దిన శిల్పానివి, అద్భుతమైన చిత్రానివి, బాపు గీసిన బొమ్మవి, రవివర్మ కందని అందానివి. వెన్నెల కురిపించే జాబిల్లివి, నవ్వులు చిందించే సిరిమల్లివి, వేలకాంతుల హరి విల్లువి, పరువాలు పంచే పొదరిల్లువి. అద్భుత పద బంధానివి, శృంగార రస ప్రబంధానివి, మృదు మధుర మకరందానివి, సున్నిత సుస్మిత సుగంధానివి. అందాల వనివి, సుగుణాల ఘనివి, మహోన్నత మణివి, అపురూపమైన రమణివి. వికసించిన పుష్పానివి, ప్రకాశించే నక్షత్రానివి, ఊరించే ఊర్వశివి, అద్భుత సౌందర్య రాశివి. ప్రేమకు రూపానివి, మమతల దీపానివి, మహాద్భుత ఇంద్ర చాపానివి, కవ్వించే ఓ సజీవ శిల్పానివి. పూచిన కొమ్మవి, పువ్వుల రెమ్మవి, అందాల బొమ్మవి, అపరంజి గుమ్మవి. అచ్చుగుద్దిన అందానివి, నుదుట దిద్దిన సింధూరానివి, మయమరిపించే మందారానివి, మరిచిపోలేని సౌందర్యానివి. గుమగుమలాడే గులాబివి, గుండెల్లో ఆశలు రేపే జిలేబివి, మనసును దోచేసే మందాకినివి, హృదయాన్ని కరిగించే నండూరి వారి ఎంకివి. చిలిపి పలుకుల రా చిలుకవి, వయ్యారాల వడ్ల గిలకవి, కమ్మని పాటల కోకిలవి, గలగల కురిసే తొలకరి చినుకువి. కొండపల్లి బొమ్మవి, నిండు పూల కొమ్మవి, మురిపించే ముద్దు గుమ్మవి, ముద్దులులికే పూల రెమ్మవి. నవనవలాడే పారి జాతానివి, ఉరకలు వేసే జలపాతానివి, వంపు సొంపుల వసంత కాంతవి, ఋషులను సైతం మయమరిపించే శృంగార దేవతవి. గలగల పారే ఏరువి, గలగల నవ్వే పైరువి, మిలమిల మెరిసే తారవి, జిలిబిలి పలుకుల సితారవి. నీ ముక్కు ముక్కోటి అందాలు, నీ బుగ్గలు లేత గులాబీ మొగ్గలు, నీ కురులు విరబూసిన విరులు, నీ అదరాలు అరుణోదయ కమలాలు. కోటి భావాలు పలికించగల కనులు, ఇంద్రధనుసులాంటి కను బొమలు, కవి ఊహకందని వేల అందాలు, సకల లోకాలను శాసించగల సౌందర్యాలు. కోటి అందాల కళ్ళు, శాంతి సందేశమిచ్చే పళ్ళు, మన్మధుణ్ణి తట్టిలేపే ఒళ్ళు, చాకుల్లాంటి వేళ్ళు, ఈతాకుల్లాంటి గోళ్ళు, చక్కని చిక్కని చెక్కిళ్ళు, నిన్ను చూస్తే చెదురుతాయి కళ్ళు. నువ్వు అంటే వేసుకుందాం ముచ్చటైన మూడు ముళ్ల బంధం, నువ్వు సయ్యంటే కలిసి సాగిద్దాం కలకాలం కమ్మని జీవితం. నువ్వు అంటే వేసుకుందాం ముచ్చటైన మూడు ముళ్ల బంధం, నువ్వు సయ్యంటే కలిసి

0: సాగిద్దాం కలకాలం కమ్మన జీవితం.
1: మీరింతవరకు శ్రీ పి హరికృష్ణారెడ్డి గారి కవితలు విన్నారు.
2: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్నమా నాడు తిన్నరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మన్నమా నాడు తిన్నరు. పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా. అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశాను.
3: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి కె స్వర్ణలత గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

0: పూర్ణచందర్, వాణి జయరాములు ఆలపించిన చిత్రగీతం విన్నారు శృతిలయలు చిత్రం నుండి.
1: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

0: ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. सरकार ने कहा 2000 रुपए तक के यूपीआई भुगतान पर बैंक कोई शुल्क नहीं लेंगे. विश्व चक्रीय अर्थव्यवस्था मंच 2026 का आज से गुजरात के गांधीनगर में शुभारंभ. भारत और कनाडा के बीच प्रस्तावित व्यापार समझौते पर अगले दौर की बातचीत शुरू. मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत ने न्यायाधीशों के विरुद्ध शिकायतों के निवारण के लिए

ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్

0: రాష్టాల రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల విత్రణకు ముందుకు రాగా దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. 2 ఏళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతులచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన 27వ తేదీన గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన 30 ఆగస్టున గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన 31వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో 1 సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమ్మిరిస రామాచార్యుల శత జయంతోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ 10 సెప్టెంబర్ స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్దత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు చలనచిత్ర రంగానికి స్వర్ణకాంతులు అద్దిన దర్శక దిగ్గజం శ్రీ కెవీరెడ్డి గారి వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా వారు నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల నుండి పాటలను, వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం నేటి ప్రత్యేక చిత్రమంజరిలో. కదిరి వెంకటరెడ్డిగా పరిచితమైన శ్రీ కెవీరెడ్డి గారు 1912 జూలై 1 ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో జన్మించారు. వారి బాల్యం విద్యాభ్యాసం తాడిపత్రిలో జరిగింది. మద్రాసులో డిగ్రీ పూర్తి చేసిన వారు 1937లో తొలిసారి గృహలక్ష్మి సినిమా కోసం క్యాషియర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

0: 1942 విడుదలైన భక్త పోతన చిత్రం కెవీ రెడ్డి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. తొలి ప్రయత్నమే విజయవంతం కావడం ఒక విశేషమైతే, తెలుగు ప్రాంతాల్లోనే గాక ఆనాటి మైసూరు, కేరళ ప్రాంతాల్లో సహా మొత్తం దక్షిణ భారతదేశమంతటా ఘన విజయం సాధించింది ఈ చిత్రం. మరి ఆ చిత్రం నుండి పాటను విందామా?
1: శ్రీరామచంద్ర, నా తండ్రి ఎంత దయానిధివయ్యా, నన్ను పాలింపగా.

0: 10 లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కెవి రెడ్డి గారు నిర్మించిన మరో గొప్ప చిత్రం గుణసుందరి కథ. 1947 విడుదలైన ఈ జానపద చిత్రం పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. 1955 విడుదలైన దొంగరాముడు చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ చిత్రం నుండి ఇప్పుడు ఈ పాటను విందాం.

కెవి రెడ్డి గారికి దర్శకత్వంలో ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఆ పద్ధతినే తరువాతి తరం దర్శకులు పాటించేవారు. సహకరించని మేధావి కన్నా సహకరించే సాధారణ వ్యక్తితో పనిచేయడం, విజయాన్ని పొందడం ఆయన శైలి. 1950లో కెవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అద్భుత చిత్రం పాతాళ భైరవి తెలుగులోనూ తమిళంలోనూ మంచి విజయాన్ని పొందింది. ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చలనచిత్రంగా రికార్డు సృష్టించింది. ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నట దిగ్గజాలు, పింగళి, కొసరాజు, నరసరాజు వంటి కవులకు సినీ రంగంలో స్థిరపడే అవకాశం కల్పించిన కెవి రెడ్డి గారి పాతాళ భైరవి చిత్రం నుండి ఈ అందమైన పాటను విందాం.

జానపద చారిత్రక చిత్రాల్లోనే కాక సాంఘిక చిత్రాల్లో కూడా తనదైన శైలిని పరిచయం చేసి నిర్మించిన మరో గొప్ప చిత్రం పెద్ద మనుషులు. 1954లో విడుదలైన ఈ చిత్రం సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ అన్యాయాలకు పాల్పడేవారిని విమర్శిస్తూ తీసిన ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధించడమే కాక జాతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి అవార్డును పొందింది. కేవీ రెడ్డి గారు నిర్మించిన ఆ అద్భుత చిత్రం నుండి ఈ అందమైన పాటను ఇప్పుడు వినండి.

కెవి రెడ్డి గారు నిర్మించిన మరో అద్భుత చిత్రం, తెలుగు చలనచిత్ర రంగంలో ఓ కళాఖండంగా నిలిచిపోయిన సినిమా 1957లో విడుదలైన మాయాబజార్.

0: కృష్ణ కృష్ణ.
1: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562 దీనికి జతగా 244119 అలాగే మరొక నెంబర్ 244197.
2: ఎన్టీఆర్ గారు కేవీరెడ్డి సినిమాల్లో ఎక్కువగా నటించారు. తన గురువుగా కూడా కేవీరెడ్డిని గౌరవిస్తారు. కొన్ని చిత్రాలు అపజయాలు పొందడంతో కృంగిపోయిన వారికి ఎన్టీఆర్ నిర్మించిన శ్రీకృష్ణ సత్య చిత్రానికి డైరెక్టరుగా అవకాశమివ్వగా

ఆ చివరి చిత్రం విజయవంతంగా నిలిచింది. 3 దశాబ్దాల సినీ జీవితంలో కెవి రెడ్డిగారు తీసిన చిత్రాలు తక్కువే అయినా తెలుగు చలనచిత్ర రంగంలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. 1972 సెప్టెంబర్ 15న కెవి రెడ్డిగారు కన్నుమూశారు.

0: చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమంలో మీరింతవరకు దర్శకుడు నిర్మాత శ్రీ కేవీ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారు నిర్మించిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0852, ఇది కడప ఎస్టీడీ కోడ్, 244119, మరో నెంబర్ 244197.
1: హలో
0: హలో నమస్తే అండి. హలో బిరుచికి స్వాగతం.

0: స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: కర్నూలు జిల్లా ఆస్పల్ మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నానండి. హరినాథ్ గారు చెప్పండి, ఏ చిత్రం నుండి?
1: డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్కి, వింటున్న శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: ధన్యవాదాలండి. మీకు కూడా
1: సార్. సర్కస్ రామ్ సార్ సినిమా పేరు.
0: సర్కస్ రాముడు.
1: అవును సార్. ఓ బొజ్జ గన్నపయ్య నీ బంటు నేననే పాట ఉంటుంది సార్.
0: పండుగ బాగా జరిగిందా అండి
1: సార్? బాగా చేసుకుంటున్నాం సార్. నిన్ననే నిన్నటించి మొదలు సార్. అంటే పల్లెటూరు సార్, మాది 3 రోజులే సార్. రేపు నిమజ్జనానికి పోతాయి సార్ సాయంత్రము.
0: సరే అండి, వినాయకుని పాట విందామా మరి?
1: విందాం సార్. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం సార్ ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

బుద్ధగణపై నీ బంతునేనయ్య, నీ సవి చెప్పుడు చెప్పవయ్య, ఈ సవికి పోరే తీర్చవయ్య. ఓ బుద్ధ.

0: హలో హలో,
1: గుడ్ మార్నింగ్ సార్
0: గుడ్ మార్నింగ్ అండి.
1: చేపల మండలం అల్లారెడ్డి గ్రామం గోరు మాట్లాడుతున్నారు.
0: వెంకట సుబ్బారెడ్డి గారా?
1: గోరు
0: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: నాకు ఏంటంటే
0: సినిమా పేరు చెప్తారా?
1: ఎక్కడ దాచా
0: సినిమా పేరు చెప్పండి.

సినిమా పేరు చెప్తారా? సరే అండి, అందులో ఉండి ఒక మంచి పాట వినిపిస్తాను. అందులో ఏ పాట అన్నారు? సరే అండి, విందాం పాట. నమస్తే.

0: హలో.
1: నమస్తే సార్.
0: నమస్తే
1: బాగున్నారు
0: అండి.
1: సార్? బాగున్నారు సార్?
0: బాగున్నానండి. మీ పేరు?
1: మా పేరు కేశవ్ సార్.
0: కేశవ గారు ఎక్కడి నుంచి?
1: సార్, నంద్యాల జిల్లా కొలిమిళ్ళ మండలం పెద్దవెంతుర్ల గ్రామం సార్.
0: సరే కేశవ్ గారు, చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: మీ యాంకరింగ్ సూపర్ సార్. హరికృష్ణ సారా సార్ మాట్లాడేది?
0: అవునవునండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్. మాకు శ్రీ వినాయక విజయం సినిమా అండి సార్. వినాయక చవితికి శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా అండి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా.

0: సార్ మాకు దాంట్లో సాంగ్ ఒకటి ఉంది సార్, వినాయకం పాట ఉంది, ఎవరవయ్యా ఏ దివ్య భూమి నుండి దిగి. ఆ పాట సార్ చాలా అద్భుతంగా అంట సార్, మన గానకోకిల సుశీల గారు వాడారు.
1: బాగుంటుందండి, విందామా మరి ఆ పాట.
0: ఆ పాట కావాలి సార్, ఉందే సార్?
1: ఉందండి.
0: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: సరే అండి, వినిపిస్తున్నాను.
0: సరే సార్, ధన్యవాదాలు.
1: నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే అండి. హలో అభిరుచి.
0: నమస్కారం సార్. అనంతపురం జిల్లా నుండి సిద్ధయ్యని మాట్లాడుతున్నా సార్.
1: చెప్పండి సిద్ధయ్య గారు, ఏ చిత్రం నుండి పాట కావాలి?
0: ఖైదీలో పాట ఎందుకు సార్?
1: అందులో ఏ పాట అండి?
0: గోరింక కోసిందనే పాట సార్.
1: సరే అండి, విందామా మరి.
0: విందాం సార్. ధన్యవాదాలు సార్.
1: నమస్తే.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో.
3: హలో సార్.
2: నమస్తే అండి, మీ పేరు?
3: విజయరామరాజు సార్, పెదల్ల పల్లె.
2: పల్లె ఏ ఊరండి? ఇంకా
3: పెదల్ల పల్లె. విజయరామరాజు పేరు.
2: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
3: దేవుడు చేసిన మనుషులనే సాంగ్ ఉంది సార్.
2: అవునండి.
3: అది ఏంటి సార్?
2: సరే అండి, బాగుంటుంది. దేవుడు చేసిన

0: మనుషులు.
1: ఓ సార్, నేను 20 రోజులు ట్రై చేస్తాడు సార్, నాకు 20 రోజులు లైన్ ఇచ్చింది.
0: అలాగా?
1: అవును సార్.
0: చాలా సంతోషం అండి.
1: సంతోషం సార్. థ్యాంక్స్ సార్. పాటేంటి సార్? అందువల్ల వినక.
0: సరే అండి, వినండి మంచి పాట.
1: మంచి పాట సార్, వింటా ఉందాం.
0: నమస్తే.

0: ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562244119 అను నంబర్కు వాట్సప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో.
1: హలో అభిరుచి అండి, నమస్తే.
2: నమస్తే సార్.
1: చెప్పండి మీ పేరు.
2: నా పేరు ఫక్రుద్దీన్ సార్.
1: ఫక్రుద్దీన్ గారు గడువు తీసుకుంటున్నారా
2: సార్? 2 వారాలు అయింది సార్ చేసి.
1: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
2: మాతృమూర్తి సార్.
1: అందులో ఏ పాట అండి?
2: నీ నీడగా నన్ను కదలాడని, నీ గుండెలో నన్ను నిద్రించని.
1: ఇంకో చిత్రం నుంచి అడుగుతారా? ఇంకో సినిమా నుంచి అడగండి పాట.
2: జీవితం సార్.
1: జీవితం.
2: హలో,
1: అందులో ఏ పాట అండి?
2: మామిడి తోపుల్లో ఉన్న మా పటేల మాటేసి అనే పాట వినిపించండి సార్.
1: సరే అండి, విందామా మరి పాట.
2: శ్రోతల పేరు చెప్పమంటారు సార్?
1: చెప్పండి.
2: ఫక్రుద్దీన్, రహీముని, అబ్దుల్ కలాం, కొట్టం సుబ్బరాయుడు, సుగమంతి సుబ్బరాయుడు, కాళింగర రాముడు, దుర్గహాను, సాదికు, సుబహాను, వీరందరి కోరిక మేరకు సార్.
1: సరే అండి, అందరి కోసం ఈ పాట.
2: థ్యాంక్ యూ సార్.
1: నమస్తే.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నమస్తే సార్. సార్, నా పేరు శారదమ్మ సార్.
0: చెప్పండి శారదమ్మ గారు.
1: సార్, అన్నమయ్య సినిమాలో ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి పాట వేయండి సార్.
0: అన్నమయ్య
1: హలో.
0: నుండి
1: అవును సార్.
0: శారదమ్మ గారు ఎక్కడి నుండి?
1: సార్, మాది బ్రాహ్మణకొక్కూరు సార్, అండ్ కర్నూలు జిల్లా సార్. హలో.
0: అన్నమయ్య చిత్రం నుండి. ఒక మంచి పాట ఏదైనా పర్వాలేదు.
1: ఒక మంచి మాట వెంకటేశ్వర స్వామి వారి పాట వేయండి సార్.
0: సరే అండి, విందాం ఆ పాట.
1: సార్, నేను వాట్సాప్ లో పాటలు పెడుతుండే, కానీ ఎందుకో ప్రసారం చేయడం లేదు సార్.
0: అవి అసంఖ్యాకంగా వస్తుంటాయి కదండి, కొంతమందికే 10 మందికే మహా అవకాశం వస్తుంది కాబట్టి మీ పాట కూడా వినిపిస్తాం.
1: నెల రోజులేండి సార్, నేను పెట్టి కూడా.
0: సరే అండి, చూసి ఖచ్చితంగా వినిపిస్తాం.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: నమస్తే.

0: హలో అభిరుచి అండి, నమస్తే.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: గంగవారు చిన్న ఓబులేస్ సార్, దుత్తలూరు మండలం గంగవారి సార్.
0: చిన్న ఓబులేస్ గారు,
1: అవును సార్.
0: చెప్పండి, మీకు ఇష్టమైన పాట?
1: వినాయక చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మీకు.
0: ధన్యవాదాలండి, మీకు కూడా.
1: వినాయక చవితి మహాత్సవంలో వాతాపు గణపతి అని పాట.
0: వినాయక చవితి సినిమా పండుగ బాగా జరిగిందా అండి?
1: పర్వాలేదు సార్.
0: ఏం చేస్తుంటారు ఓబులేస్ గారు? మగ్గం నేస్తున్నారా ఈరోజు?
1: మూడు రోజులు సెలవు అమ్మాలి సార్.
0: చేనేత కార్మికులకు ముఖ్యమైన పండుగ అనుకుంటా కదా ఇది?
1: అవునవును సార్.
0: మీ పరికరాలన్నీ పూజిస్తారు.
1: అవును.
0: సరేనండి, విందామా పాట?
1: నమస్తే సార్.
0: నమస్తే.

0: సార్.
1: ఓబుల్ రెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
0: ఇది ఏదంటే ఇది
1: చెప్పాలి.
0: వేదర చంద్రకాంత్ చిత్రంలో పుణ్యభూమి నా దేశం నమో నమో అనే పాట కావాలి సార్.
1: సరే అండి, తప్పక వినిపిస్తాను.
0: అవును సార్, కోరిన శ్రోత చెప్పారు సార్.
1: చెప్పండి.
0: ఎన్ని వెంకటరమణ, బాలాజీ, ఓవులేసు, రమేషు, విశ్వనాథు, హరి, బుజ్జమ్మ, లక్ష్మీదేవి, సిక్కిబాబు, మిగతా వాళ్ళు అందరి కోసం సార్.
1: సరే అండి, అందరి కోసం పాట వినిపిస్తాను.
0: వినిపించండి సార్. బాయ్ సార్.
1: నమస్తే అండి.
0: నమస్తే సార్.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే సార్. నేను కడప నుంచి పార్వతిని మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి పార్వతి గారు, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: సార్ నాకు పట్టుకుంటే 10,000 సినిమాలో పాట కావాలి సార్. తల్లివి తండ్రివి నీవే అనే పాట కావాలి.
0: సరే అండి, పాట
1: సార్ కోరుకున్న సరోజ్ సార్,
0: చెప్పండి.
1: మణి, సంధ్య, లక్ష్మణరావు, పార్వతి, రాజేశ్వరి, సునీత, సురేందర్ రావు, హరి, ఇంతమందికి అందుకోసం సార్. వినాయక చవితి శుభాకాంక్షలు సార్ అందరికి.
0: సరే అండి, మీకు కూడా శుభాకాంక్షలు, మీ అందరి కోసం ఈ పాట.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.
0: ధన్యవాదాలు, నమస్తే అండి.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: హలో అభిరుచి శ్రోతలు, ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
3: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్దం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలనా భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో

0: మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కి రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని హై. యే సిర్ఫ్ సంయోగ్ నహీ హై, యే స్వర్ణ ఆంధ్ర కే నిర్మాణ కా భీ శుభ సంకేత హై. స్వర్ణ ఆంధ్ర వికసిత్ భారత్ కి రాహ్ కో మజబూత్ కరేగా ఔర్ అమరావతి స్వర్ణ ఆంధ్ర కే విజన్ కో ఊర్జా దేగి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు, ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటిపారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. గ్యాస్ కూడా పిఎన్జీ ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏ మాట్లాడుతున్నా, నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
0: సుమారు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ది రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ది అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట పారిశ్రామిక అభివృద్దికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించారు.

0: మారడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు, ముడిసరుకు సకాలంలో రావాలి, తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి, ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది రాష్ట ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి, పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎంజీఎస్వై వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు రాష్టంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట అభివృద్దిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్ కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృత దారం పెట్టాము జల్జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయడం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జల్జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. జల్జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్లి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం ని మనం ఆంధ్రప్రదేశ్ కి దీని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానముంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్దితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, రెండు పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి.

0: ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ది చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ది అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్దిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ది చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్దికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నింటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్దికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్దికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర రాష్ట సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా తాడిపత్రి నుండి ఉమా, సత్యనారాయణ, జతిన్, నితిన్ వీరందరూ కోరుతున్న పాట ఆహ్వానం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ సాహిత్యం. సంగీతం ఇళయరాజా.

విన్న పాట ఆహ్వానం చిత్రం నుండి. హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో తరువాత బెంగళూరు నుండి పారిజాత, రాఘవేంద్ర, అశ్విన్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటకు సంగీతం కెవి మహాదేవన్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తర్వాత వి రామకృష్ణ పి సుశీల పాడిన పాటను వినిపించండి. చక్రవాకం చిత్రం నుండి అని వాట్సాప్ చేశారు. ఎర్రగుంట్ల నుండి ఫక్రుద్దీన్, బాబా, దాదా కలందర్ ఇంకా వారి స్నేహ బృందం. ఈ పాటకు రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో తరువాత కడప రామాంజనేయపురం నుండి శ్రీశాంత్, సుజిత, రమ్య, కరుణాకర్, రఘురామ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట చీకటి వెలుగులు చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలకు కోరిన పాటల మనోరంజనలో కర్ణాటక రాష్ట్రం పెత్తనపల్లి శ్రోత సుబ్రమణి వారి కుటుంబ సభ్యులు కోరిన పాట రాజకోటి సంగీతం సిరివేనెల సాహిత్యం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బంగారు బుల్లోడు చిత్రం.

ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు.

0: డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.
1: వాట్సాప్ మనోరంజనలో తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె నుండి ప్రియ శ్రీనివాసరెడ్డి వారి స్నేహ బృందం కోరిన పాట వందే మాసరం శ్రీనివాస్ సంగీత నిర్మాణలో చిన్ని చరణ్ రచన వినాలని రేష్మి కుమార్ స్వాను గానంలో ఆయుధం చిత్రం నుండి.

0: పాటల కార్యక్రమంలో తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్ వారి స్నేహ బృందం కోరిన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానంలో డిస్కో రాజా చిత్రగీతం వినిపించమని.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప.

గడుసు అమ్మాయి సినిమా నుండి పాట వినాలని, పి సుశీల గానంలో టి చలపతిరావు సంగీత నిర్వహణలో బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరంతా కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి ఆ గీతం గడుసమ్మాయి చిత్రంలో.

0: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు.
1: అలసిన మనకు నీడనిస్తుంది చెట్టు, ఆకలితో ఉన్న మనకు అన్నం కూరలు పండ్లను ఇస్తుంది చెట్టు, రోగమొస్తే మనకు ఔషధంగా మారుతుంది చెట్టు, అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాణవాయువునిస్తుంది చెట్టు. కానీ మనమేం చేస్తున్నాం? ఆధునీకరణ పేరుతో చెట్ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాం. ఇన్ని ఉపయోగాలున్న చెట్లు కొట్టేస్తే కష్టాల కాలం వస్తుంది. అందుకే భూతాపం పెరిగి నీటికి కరువచ్చిందని ఇటీవల వార్తల్లో వింటున్నాం. అందుకే ఇప్పటికీ మించిపోయిందేమీ

0: లేదు. చెట్లు నాటుదాం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునిద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855624241 లేదా 244119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

జీత్ గంగూలీ సంగీత నిర్వహణలో, అర్జిత్ సింగ్ గానంలో సిటీ లైట్స్ చిత్రం నుండి పాట విన్నారు. నేహా కక్కర్ హనీ సింగ్ గానంలో యారియాన్ చిత్రగీతం ఇప్పుడు వినబోతున్నారు.

విన్న పాటకు సంగీతం ప్రీతం. వినబోతున్న పాట రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంలో. గానం కనికా కపూర్, కునాల్ అవంతి.

ఫిల్మీగానే హిందీ చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా కిక్ చిత్రం నుండి పాట వినబోతున్నారు మిఖా సింగ్ పాలక్ ముచ్చల్ గానంలో.

తరువాత లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన వినబోతున్నారు. మరి వేరే దిక్కెవరు కండచాపుతాళం.

చివరిగా అభేరి రాగంలో అన్నమయ్య కీర్తన. ఏమని పొగడదువు ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ కె వెంకట సుబ్బయ్య బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో ఉత్సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global. Our responsibilities have grown and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై.

0: भारत रत्न डॉक्टर एम विश्वेश्वरैया, उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है। उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं।
1: मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं।
2: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ ఆవిష్కరణ ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగ అయిన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని సామూహిక విందులు స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరీ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని ఈ సంవత్సరం గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు సంప్రదింపులు సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు గణసంఘాల్లో కాలక్రమేణా స్వయం పాలన సంప్రదింపుల సంస్థలు సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ క్షిపణుల నుంచి రాడార్ల వరకు యుద్ధ విమానాల నుంచి నీటిలోకి కదిలే జలాంతర్గాముల వరకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్ ఇనుము ఉక్కు సీఫుడ్ పత్తి వస్త్రాలు ఎలక్ట్రానిక్స్ రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు ముత్యాలు విలువైన రాళ్లు బొగ్గు ఎరువులు కాగితం ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతరత్వంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 September 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 April 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 September 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలందిస్తుంది. రామాయణ్ మహాభారత్ మాల్గుడి డేస్ శక్తిమాన్ చిత్రహార్ ఫౌజీ సర్కస్ వంటి

0: ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్ డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డు ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఆవలి తీరం ఈనాటి ఈ కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ అనబోలు వీరాస్వామి గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధరన్.
2: ఆవలి తీరం, ఇది అనుభవాల సారం.
3: అంటే అప్పట్లో అప్పుడు కాన్వెంట్లో బళ్ళు లేవు, కాన్వెంట్లో బళ్ళు లేవు, ఏం లేవు, అట్లా ఉండేటి. సామాన్య జనానికి కూడా ఎట్లా ఉత్సాహంగా అంటే మా కళారూపము చదువుకోవాలి. నేను పల్లె శుద్ధులు అని ఒక నాటక ఉంది మాది, ముగ్గురు ఉంటారు దీంట్లో. ఆ ముగ్గురు కాళ్ళకు గజ్జలు కట్టుకొని, కమ్మడి వేసుకొని, తలకు ఒక పాగ చుట్టుకొని, కర్ర చేత పట్టుకొని అన్న

చదువురు చదువుకొని పోదాము అన్నరారో రైతన్నరారో మాయన్నరారో కూలన్నరారో అని కూలో నమ్మించేవాళ్ళు. అద్భుతంగా వాళ్ళు అట్లా అంటే తత్వం చదువు లేకనే మన బ్రతుకులు ఎట్లా

0: కొలతలు తెలియవు చీటి రాజితే చిక్కునబడతావు, చిల్లర మల్లల లెక్కలు రాక చీటికి మాటికి మంది నవ్వుతావు. చదువు లేకని మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయి చదువు రాకని, అయిన వారు మనకు ఉత్తరమేస్తే అయోమయంలో పడిపోతాము, అయిన వారిని కాని వారిని అయ్యా అప్ప చదవమంటాము. చదువు లేకని మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయి చదువు రాకని, ఇట్లా తత్వంగా అట్లా మేము తత్వరూపంలో అయితేనేమి రైతులను కూలీలను అట్లా పిలిచేవాళ్ళం. బండలు తీసేటోడ బస్తాలు చేసి ఎట్టోడ దుంప చెక్కెట్టోడ కర్రు చేసేటోడ, అమ్మఒడి లాంటి బన్నిని పిలిచింది చక్కగా బడికెళ్ళి చదువుకుందాము, అమ్మఒడి లాంటి బన్నిని పిలిచింది చక్కగా పెడుతుంది. నిజంగా మా ప్రోగ్రామ్ ఉంటే నిజంగా చదువుకోవాలా.
1: ఇప్పుడు మీరు అంటుంటే కూడా అలాంటి ఫీలింగే వస్తుంది.
0: చదువుకోవాలని మేము ఉత్సాహపరిచాం సార్, ఉత్సాహం వాళ్ళకు ఇట్లా చదువుకోవాలి, చదువుకుందాం రాండి, చదువుకొని తెలుసుకోవడం ప్రగతిలోకి ప్రయాణం చేయాలంటే చదువు అవసరం. అందుకు ఇది భారతదేశం అంతా మొత్తం చేసినాం.
2: అక్షర్.

0: అంటే గురువు అక్షరాలు రావాలంటే గురువు కదా, గురువు రాకుంటే అక్షరం రాదు కదా. అక్షరాలు కావవి క్షరము అంటే ఇప్పుడు నాశనం కాలేదు అని అర్థం.
1: సో కళలు చాలా మారుస్తాయి జీవన విధానాన్ని అనేది ప్రత్యక్షంగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక కళారూపం ద్వారా మీరు ప్రజల్లో అంత ఉత్సాహాన్ని నింపి చదువు పట్ల, ఎందుకంటే చదువుకోవాలనే ఒక కోరికను పుట్టిస్తోంది. మీ పాటలు కావచ్చు, ఆ పదాలు అవ్వచ్చు, ఎందుకంటే చాలా సరళమైన భాషలో అర్థమయ్యేలాగా చదువుకోకపోతే జరిగే నష్టాలు చెప్తున్నారు, చదువుకుంటే వచ్చే లాభాలు చెప్తున్నారు. సో ఇన్ని అంశాలను ఒక పాట ద్వారా మంచి డప్పుతో చెప్తే చాలా బాగుంది.
2: అక్కడి నుంచి మనం ఉదయమే తిరుపతి సత్యనారాయణ, అక్కడ వావిలాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర సమర యోధులు, ఆయన కూడా ఈ అక్షరాచితలో పాల్గొన్నారు. నేను ఆయన మొదటిసారి చూడడం, ఆయన మామూలుగా ఖద్దరు చొక్కా ఖద్దరు ఒక చిన్న సంచి, దాని మీద గాంధీ బొమ్మ, చాలా నిడారుమమైన జీవితం ఆయనది. ఆయన మొట్టమొదటిసారిగా చూశాను. అటునే సినిమా మాభూమి సినిమా మా అతను సాయి చంద్ ఆయన కూడా మా అక్షరాచితలో రాజమండ్రి కార్యక్రమంలో వచ్చి ప్రోత్సహించి ఆయన చేసినాడు. అట్లా సినిమా వండే వాళ్ళు, స్వాతంత్ర సమర యోధులు, తర్వాత ఇలాంటి వాళ్ళు, ఈ ఉపాధ్యాయులు, రిటైర్డ్ వాళ్ళు, వీళ్ళందరూ పాల్గొన్నారు. ఒకరని కాదు దీంట్లో, ఇది అందరు పాల్గొంటేనే ఈ ప్రోగ్రామ్ విజయవంతమైంది. ఒక ప్రాంతానికి తగిన వాళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు, ఇది సామూహికమైనటువంటి ఒక స్ఫూర్తి ఇచ్చింది అందరికి. ఎక్కడ పోయినా ఒకటే మాట, చదువు చదువు చదువు. మా ఊర్లో చదువు, ఈరోజు పండగ మా ఊర్లో, అలాగ అన్ని పండగలా చేసుకున్నారు. అట్లా ఈ యొక్క చదువు మా కడప జిల్లాలో అద్భుతంగా. ఇందులో మాకంటూ ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు ఏం లేవు. ఎప్పుడన్నా మాకు మధ్యాహ్నం పూట అన్నం లేకుండా పోతే ఏ అరటిమండలో ఏ బొరుగులో తెచ్చుకొని తినేవాళ్ళం. ఇంకా రాత్రి ప్రోగ్రామ్ చేస్తే ఎవరో ఒకరు దాత ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు మనం భోజనాలు పెట్టేవాళ్ళం. ఇందులో మీకు విషయం అంటే ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోలేదు సార్. ఈ మొత్తం 21 మంది కళాకారులు మహిళలతో కలిసి వాలంటీర్గా పనిచేస్తారు.
1: అంటే ప్రజలకు ఏదో చేస్తున్నామన్న ఒక భావనతో, ఆర్థికంగా మనకి ఎలాంటిది దొరుకుతుందన్న ఆలోచన కూడా లేకుండా ఒక సమాజ సేవలాగా చేశారు. చాలా గొప్ప విషయం.
2: చాలా మన కడప జిల్లా చింతకు ముందు నుంచి కళాకారులు, చాలా మంది కుర్రోళ్ళు, వీళ్ళంతా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఏ రోజు కూడా మాకు ఈ పని చేస్తున్నాము మాకు ఇంత ఇవ్వాలని ఆశించిన వాళ్ళు లేరు. అట్లా ఈ ఉద్యమంలో పాల్గొని టోటల్ లెటర్స్ అంతా నేను చాలా మందికి కళాకారులకు వాళ్ళని తయారు చేసి, తర్వాత నా ద్వారా ఒక కళాకారిని ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశాను. అది గొప్ప విషయం. అట్లా ఈ ఉద్యమం అపారమైంది, అద్భుతమైంది, అజరామరమైంది, నేను ఊహించలేము. అది ఆ రోజు పడిన కష్టాలు, ఆ బాధలు మేము మర్చిపోయాము. సాయంకాలం లోపల ఆ ప్రదర్శన చేసిన తర్వాత ఆ ప్రజలు మాతో పిలిచి మమ్మల్ని చాలా గౌరవిస్తే ఉదయం పండే శ్రమ అంతా గుర్తుండేది కాదు. వాళ్ళతో బాగా కలిసి పనిచేశాం. ఆ రోజు వాళ్ళు ఎక్కడన్నా ఒక సావిడు, ఒక బడియో, లేదా ఒక దేవాలయం ఇస్తే అక్కడ నిద్రించే వాళ్ళం. మళ్ళా ఉదయమే మేము మళ్ళా ప్రోగ్రామ్ ఉదయమే పోవాలి, ఎందుకంటే పల్లెల్లో వెళ్ళిపోతారు కదా, పార తీసుకొని, గొనపాన తీసుకొని, తట్ట తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని ఆపేవాళ్ళం. మేము పాట పాడుతుంటే ఆగుతారు వాళ్ళు. మేము పాట పాడి ఇప్పుడు 4 రోజుల సెంటర్లో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఉదయం అక్కడ వీళ్ళంతా పోయేవాళ్ళు కాదు పనికి. కాసేపు మా ప్రోగ్రామ్ విన్న తర్వాతనే తర్వాత పనులు పోయేవాళ్ళు. తట్ట పట్టుకునే వాళ్ళు, బుట్ట పట్టుకునే వాళ్ళు, గుణపం పట్టుకునే వాళ్ళు, పార పట్టుకునే వాళ్ళు, మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం, రండి మీరు కూడా పాల్గొండి.
1: మీ ప్రదర్శనలే వారి కోసం, అంటే చదువు లేని వారి కోసము చదువుకోండి అని చెప్పనే పరిస్థితుల్లో చేస్తున్నారు కాబట్టి బాగుందండి. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం అవ్వచ్చు, లేదా ఎలాంటి అవార్డ్స్ అందుకున్నారు?
2: జిల్లా అంటే టీమ్ లీడర్ గా నాకు సెలెక్ట్ చేసి ఇచ్చినారు సార్. కలెక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్స్, తర్వాత గవర్నర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి నాకున్నాయి. తర్వాత నేను కొంతకాలం పత్రికలో ఒక 10 సంవత్సరాలు పనిచేశాను, సర్క్యులేషన్ డిపార్ట్మెంట్. రచ్చబండం ముచ్చట్లని వ్యాసాలు అంటే ఆర్టికల్స్ అంటే సంక్షిప్తంగా వాళ్ళ డైలాగ్స్ వాటన్ని రాస్తూ ప్రచురించినారు. నేను రైటర్ గా నాకు కొన్ని చేసినాను అంటే. తర్వాత గండికోట ఉత్సవాల్లో కంటిన్యూగా స్టార్ట్ అయినా ఇప్పటి వరకు నేను ప్రోగ్రామ్ ఇస్తున్నా. గత ఉత్సవాల్లోగా నేను గండికోట

0: కథను తవ్వ బొబ్బిలిడ్డి గారు ఒక పుస్తక రూపంలో వచ్చి దాన్ని పర్యాటక శాఖ వాళ్ళు గుర్తించారు. నా సహోదరు ఇద్దరం కలిసి పనిచేశాం. అక్కడి నుంచి ఆ పుస్తకం చదివిన తర్వాత నేను గండికోట బుర్రకథ రాసిన. గండికోట నుంచి నాటకం లేదు, గండికోట నుంచి ఏం లేదు కదా, మరి గండికోట నుంచి బుర్రకథ రాశాను, ఒక స్క్రిప్ట్ రాశాను. ఆ గండికోట ఎలా కట్టారు ఏమని ఇది కూడా మీకు నటన సాహిత్య పరంగా నేను సేకరించి రాశాను. అది గండికోట నిర్మాణం ఎలా జరిగింది, అందరు గండికోట పోతాం చూస్తాం, ఒక సాహిత్య పరంగా అది ఎలా చేశారు అనేది కాకుండా ఒక చిన్న ఒక గంట ప్రోగ్రామ్ నేను బుర్రకథ రాశాను. గండికోటను మనం కాకరాజు గారు కట్టారు. ఆయన విజయనగర సామ్రాజ్యం నుంచి సైనికులతో తన దగ్గర ఉన్నటువంటి జనబలంతో వచ్చి ఆ గండికోటను నిలిచి నిలబడ్డారు. ఆ గండికోట ప్రాంతాన్ని చూసినాక ఎలా కట్టారో విషయాన్ని మీకు చెప్తాం. కత్తులు కడ్డము పక్కన పెట్టిరి, గుడ్డను నడుముకు చుట్టిరి, కండలు కర్రగా తీసిరి, కొండను పిండి చేసిరి, రాయి మీద రాయి పెట్టిరి, నూట కబురుజు కట్టిరి, గండికోటను పేరు పెట్టిరి. ఇట్లా మొత్తం బుర్రకథగా ఆ స్క్రిప్ట్ రాసినాను. తర్వాత మాకు ఈ బుర్రకథ విని ఉన్న వాళ్ళు నాకు సినిమాలో కూడా ఈ మధ్య నేను స్క్రిప్ట్ రాసిన సార్.
1: సో మీరు ఏం చేసినా కూడా చదువుకు సంబంధించిందే ఉంది. ఒక పత్రికా రంగంలో అంటున్నారు, రచయిత అంటున్నారు. సో ఒకసారి ఈ సినీ ప్రవేశం గురించి.
0: సినీ ప్రవేశం నాకు ఈ మధ్య అంటే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యనన్ గారు హైదరాబాద్ పిలిపించడం జరిగింది. ఈ సినిమాకు 1850లో బ్రిటిష్ వాళ్ళు మన కరువు వచ్చినటువంటి ప్రాంతాలు, అనంతపురం అంటే మనం డార్టే కాదు డిజార్ట్ కూడా, అక్కడ ప్రాంతంలో ఈ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన బాధలకు తట్టుకోలేనటువంటి ఒక యోధుడు పోరాటం చేసినాడు, అక్కడ రాయమన్నారు, రాశాను. అక్కడ ఒక ట్రాజెడీ సాంగ్ పాడాను.
1: చాలా బాగుందండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి ఒక సినీ రంగంలోకి ఇంత స్థాయిలో ప్రవేశించారంటే అది మన రాయలసీమ లేదా కడపవి ఈ పరిస్థితుల్లో చాలా బాగుందండి. మీరు వీరాస్వామి గారు గమనించి ఉంటారు, అప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఈ సందర్భాల్లో అంతా కూడా మనుషులు. ఇప్పుడు మనము ఈ 2026 సంవత్సరంలో మనుషులు, ఏం తేడా గమనించారు
0: సార్? మానవ సంబంధాలు లేవు సార్, కేవలం ఆర్థిక సంబంధాలు. వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళతో పూర్తిగా ఉన్నారు. మానవతా సంబంధాలు పూర్తిగా మట్టి కలిసినాయి. ఆర్థికంగా ఉంటే వంద ఉదయం సాయంకాలం వరకు ఫోన్లో మాట్లాడడం, అంత కనెక్షన్ పెట్టుకోవని ఏదైనా సరే అలాంటివి చేసుకుంటారు. కాబట్టి దృక్పథం ఒక సైన్స్ మనకు పుట్టింది. సైన్స్ ను మనం ఉపయోగించుకునే పద్ధతి తెలియదు. ఇప్పుడు దాదాపుగా మనం సెల్ను ఉపయోగిస్తాను, సెల్ మనకు మంచి సైన్సే, అది సైన్స్ వల్ల వచ్చిందే అది. కానీ దాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? సైన్స్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది, మనం తయారు చేసినాం. ఆ వస్తువు మనకే, మన హక్కు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అట్లా ఇప్పుడు ఒక చిన్న పిల్లడికి కూడా మనం పాలు దాపాలని అన్నం పెట్టాలంటే కూడా సెల్ ఇవ్వాలి. మీరు గమనించినారు, ఇప్పుడు ఇంతకుముందు సందమం చూపించి మనం అన్నం పెడుతున్నాం, ఇప్పుడు పెట్టేది నీకు సెల్ ఇచ్చి తింటాడు. పాలు దాగే పిల్లలకు చేతిలో నా సెల్ ఫోన్, అరే మూడు కాళ్ళ ముసలమ్మకు చేతిలో నా సెల్ ఫోన్. అంటే ఒక చిన్న పుట్టాంచి పిల్లల నుంచి ఎట్లా పోయేంత వరకు ఉండే వాళ్ళ కూడా సెల్ ఫోన్ అనేది పోయి, దాని వల్ల నష్టమే జరుగుతుంది. లాభం ఉంది, లాభంతో పాటు చాలా లాభం ఉంది, కానీ ఎక్కువ దుర్యోగం జరుగుతుంది నా అభిప్రాయం. కొందరు మంచిగా ఉపయోగించుకున్నారు, బాగా వాళ్ళకి ఏదైనా అవసరమైతే మాట్లాడుకుంటారు డాక్టర్ కానీ, అట్లా రికార్డింగ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా అవసరమైతే, మేమైతే కళాకారులు ఎవరైనా పాడితే రికార్డ్ చేసుకుంటాం, అలాంటి పొరలే. కానీ దాన్ని అనవసరంగా వాడడం వల్ల కాలము వృధా అవుతుంది, తర్వాత వాళ్ళ ఆలోచన విధానములు మారిపోతాయి, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ మాదక ద్రవ్యాలపైన నేను ఇప్పుడు ఆల్రెడీ పనిచేయాలనుకుని అనుకుంటాను, అంటే ఆల్రెడీ చేస్తున్నాను. ఈ స్టూడెంట్స్ ఇట్లా గంజాయి కొకైన్ మద్యం వీటికి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో బీడీలు సిగరెట్ ఇట్లాంటివన్నీ తాగి తల్లిదండ్రులకు బాధలు పెడుతూ చివరిలో వాళ్ళ హాస్పిటల్లో పడితే వాడు ఏం తీసుకున్నది డాక్టర్ ఐడెంటిఫై చేస్తే అప్పుడు వాళ్ళు పడే బాధ. అందుకే నేను చెప్తాను, పిల్లలు పుట్టకుంటే ఆమెకు గుండె కోత, పుట్టి చనిపోతే కడుపు కోత, పుట్టినవాడు సరిగా లేకుంటే రంపపు కోత,
1: అన్ని కోతలే, ఇది మరీ ఎక్కువ కోత.
0: వాడు ప్రయోజకుడు కాకుండా 10 మంది అంటారు నీడు వారు దొంగనా ఇది ఇట్లా అంటే పబ్లిక్ లో అమ్మ నాన్న
1: తట్టుకోలేదు
0: రంపపు. అంటే సమాజానికి మనం ఏం చెప్తుంది, ఈ మాదక ద్రవ్యాన్ని కూడా అరికట్టాలి. తర్వాత ఇప్పుడు ఉండేటువంటి యువకులు నిర్వీర్యం అయిపోతుంది, అంటే వాళ్ళ శక్తి కోల్పోతున్నారు, దానివల్ల ఆ కుటుంబాలు నాశనమవుతున్నాయి. వాని మీద ఆశలు పెట్టుకుంటారు, వాడు వ్యసనాలకు అలవాటు, ఇలా కొడతాడు ఇయ్యకుంటే కూడా కొట్టి ఇలా. దీని మీద నెక్స్ట్ ప్రభుత్వం కూడా అది ఆలోచన చేస్తా ఉంది, దాని మీద ఒక మంచి నాటిక. అట్లే పరిశుభ్రత మెయిన్ గా ఇండ్లు వీధి, తను ఫస్ట్ తను తర్వాత ఇండ్లు తర్వాత వీధి, అట్లా వాడ అట్లా దేశం అట్లా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కూడా ఈ రోగ బారిన పడకుండా కొంత రక్షణిస్తాం. ఇది కూడా చాలా ప్రధానమైనది. నేను చెప్పిందంటే శుభ్రత గురించి చెప్తే కొంత హాస్పిటల్ పోయే పని తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యం వల్ల కాపాడుకుంటారు. అంటే దోమల వల్ల గానీ ఇట్లాంటి జబ్బులు వస్తాయి. కాబట్టి తన వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, పరిసరాల శుభ్రత, తర్వాత అవి తీసుకుపోయి వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకుపోతారు కదా, అక్కడ వీధిలో అంతా నీళ్లు లేకుండా అట్లా చేసుకొని అట్లా

సమిష్టిగా ఇంకొక ఉద్యమం వచ్చి ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేది జరగాలి. అప్పుడు స్వర్ణానంద ప్రదేశ్ అని అంటాం, అది రావాలి, ఆ ఉద్యమం రావాలి. అంటే అక్షరాస్యత ఉద్యమం అయిపోయింది, ఇక్కడ మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం.

0: తింటున్నారు, మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా. అరే ఫాస్ఫేట్ యూరియా అట్లా షుగర్ బీపీ ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది. ప్రశాంతత లేదు ఎవరికి. ప్రశాంత స్టూడెంట్ కూడా వాడిని మొత్తం వాడు మనకి రాయాలా గేయాలా, వాడు ఏదో స్కూల్ బుక్ నుంచి మొత్తం టెన్షన్ ఉండమ్మా నేను రాసుకోవాలా. ఇది వానికి ఒక మానసికమైనటువంటి పిల్లల్లో ఒత్తిడి ఎక్కువైతాడు. వాడు ప్రశాంతంగా చదువుకోవడానికి స్కూల్ కూడా లే, హోంవర్క్ అంట అది అంట ఇన్ని బుక్కులు వేసి ఎన్ని అన్నీ అవసరం లే. చదువు మధ్యాహ్నం వరకు చదివి ఆటల మీద వేసి ఆడుకుంటే సార్ పరిసరాలు విఘ్నం తీసుకోండి, చలికాలు చూపించండి, తర్వాత చీతకొక్కలు చూపించండి, చిన్న పురుగులు చూపించండి, భూమి ఇట్లాంటి బయాలజికల్గా చూపించాలి, ఒక రేడియో స్టేషన్ తీసుకోండి, ఒక పోలీస్ స్టేషన్ తీసుకోండి, వాడు చూడాలి సార్ పుస్తకాలు బట్టి
1: ప్రత్యక్ష అనుభవం
0: అదే మన జీవితాన్ని మారుస్తాయి. పెద్ద పోస్ట్ ఆఫీస్ పోయి ఒకరోజు అకౌంట్ చేయండి, ఒక రైల్వే స్టేషన్ తీసుకోండి, ఒక విమానాశ్రయం తీసుకోండి. విద్యార్థులకి మధ్యాహ్నం వరకు చదువు చాలు, తర్వాత అంతా పరిసరాలే. అందుకే జ్ఞానం విజ్ఞానం వైజ్ఞానం అన్నాం. అది లేకుండా మనము బట్టి గుడ్డిచ్చేది వాడు టెన్త్ క్లాస్ చదువుతాడు, ఇంటర్మీడియట్ అయితే తిట్టిపోతాడు రాదు అనికి, ఎందుకంటే వాడు అంతవరకు లిమిట్ ఇది బట్టి గుడి పై తర్వాత పై చదువులు కాదు. టెన్త్ ఫెయిల్ అయినా నాకు అర్థమైంది, ఓహో కాదు అనుకున్నా, గట్టిగా చదివా ఇంటర్మీడియట్ లో మంచి మార్కు, డిగ్రీలు అట్టడం పాస్ అయ్యా, ఇంటర్మీడియట్ ఫస్ట్ అట్టడం పైన డిగ్రీ అయ్యి అట్టడం నన్ను ఉపాధ్యాయులు నన్నంతా ప్రోత్సహించారు అప్పట్లో సాహిత్య పరంగా అయితేనేమి. ఇట్లా మంచి మంచి ప్రోగ్రామ్స్ తన పరిశుభ్రత తన పరిసరాలు ఇవన్నీ వస్తే దాబ్దాబు మనం పోయి ఈ ఒక నా తెలిసే వరకు డాక్టర్లతో పని లేకుండా జరుగుతుంది. ఎక్కువ ముఖ్యంగా నేను చెప్పింది అంటే చెప్పాము ఎక్కువ గర్భవతులు పిల్లలు వృద్ధులు వీళ్ళు త్వరగా జబ్బుకు
1: గురవుతారు.
0: వీళ్ళకు కూడా
1: మనం ఈ సందర్భంలో ఉండే ఒకసారి ఆహారపు అలవాట్లు అండి ఎలా ఉన్నాయి ఇప్పుడు, అంటే ఎలా మారితే బాగుంటుంది? మళ్ళీ
0: మనము ఇప్పుడు మినరల్స్ సార్ తప్పదు. ఇప్పుడు ఇప్పుడు మొత్తము మనం అనుకుంటున్నాం అన్నం తింటున్నాం అది తిన్నాం అనేది, అది బయట ఫుడ్ అవన్నీ తినకూడదు. అది తినడం వల్ల వచ్చేది అప్పటికి హాయిగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది, తర్వాత మన శరీరానికి తెలియకుండానే వైద్య శాస్త్రానికి తెలియనటువంటి జబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి అర్థం కాలే సైంటిస్టులు దీనికి ఏమంది ఇస్తే బాగుంటుంది ఏదో రాసిస్తున్నారు, అలాంటి త్వరలో రాబోతాయి. అలాంటి రాకుండా మనం అలవాట్లు గతంలో మన పెద్దలు ఏ విధంగా తింటారు. కుండలు వాడడం వల్ల ఉపయోగం లేదు, కుండ వాడుకోవచ్చు, మన ఇంట్లో మన కుండ వాడుకున్నాం, కుండలు వాడండి, ఇవి ఇంట్లో ఉండే కొన్ని సిల్వర్ అవి స్టీల్ వాడద్దు. తీసుకునే ఆహారం కూడా దాదాపుగా మనము మధ్యలో వారంలో కొర్రలు నేను రాయసం అయితే నేను రాయసం కంటే రొట్టె తింటాను. అలాంటి అలవాట్లు కూడా మన ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పు పుడతా మనకు వాడు తినే మొదలు పెడతానే సంగటి తినేది నేర్పాలా, రొట్టె తినే నేర్పాలా, ఆకుకూరలు తినేది నేర్పాలా, అట్లా వారికి చిన్నప్పుడు నేర్పితే వచ్చేటువంటి ఒక పదేళ్లలో ఆహారపు అలవాట్లు చాలా వరకు మారుతాయి. లేకుండా వాడిని బండ్లు తీసుకుపోయి అక్కడ బయట ఫుడ్ ఉంటుంది అది అదేదో వాడు అది ఎన్ని అడుగుతాయినా వాడు అన్ని పోసి చేతికిస్తే అది తింటే మళ్ళీ 3 రోజులు 4 రోజులకు హాస్పిటల్ పోతే డాక్టర్ గారు తినద్దు అంట. ఇంకొంత అంగళ్లలో అది తీసుకుని యాలేసి ఉంటారు అవి వేగి అవి తినకూడదు.
1: మరి ఈ సందర్భంలో అండి మానవ సంబంధాలు కానీ వివాహ బంధాలు ఆర్థికంగా దీని గురించి ఒకసారి మాట్లాడదాం.
0: వివాహ బంధాలు గతంలోనే బాగున్నాయి సార్, కాకపోతే బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేటి, అంతే తప్ప వివాహం అనేది సరైనటువంటి పెద్దలు సమకూర్చి చేసేవాళ్ళు. దానివల్ల ఏమిటంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా వస్తే మొత్తం రెండు వైపుల నుంచి కుటుంబాల్లో వాళ్ళని రక్షించేవాళ్ళు. కానీ ఇప్పటికి లేదు, ఎవరికొద్ది వాళ్ళు ఇండివిజువల్ గా పోవడం వల్ల ఇంట్లో ఉండే ముసలిళ్ళు వాళ్ళు ఈ పెళ్లిళ్ళు చేసేటువంటిది ఏం లేదు, ఏదో వాళ్ళు నచ్చిన కాడ చేసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ కొంతకాలం ఉండి విడిపోతున్నారు, ఎక్కువగా విడిపోయేటువంటి దశ ఎక్కువైంది. అప్పుడు ఎక్కడో ఒకసారి విడాకులు ఇచ్చి ఎక్కడో మనకు కనిపించేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా మనము ఒక వీధిలో కానీ ఒక ఊర్లో కానీ పోతే ఒక పోలీస్ స్టేషన్ పోతే ఎక్కువ మనకి ఏం కనిపిస్తున్నాయంటే యువతి యువకులు అవి వాళ్ళు ఏదనుకునేయండి వివాహం అది చేసుకుని ఏ వివాహం కానివ్వండి అది ప్రజలు అంటే ఇంట్లో అందరు కలిసి చేయడం కానీ లేదా వాళ్ళు ప్రేమించే వివాహాలు కానీ రకరకాల వివాహాల రకాలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ రూరల్ సొసైటీలో చదివితే మనకు కూడా తెలిసిపోతుంది. దాంట్లో ఆ వివాహాలు చేసుకుని నాకు ఎక్కువ మంది విడిపోతున్నారు. అప్పుడు అట్లా కాదు, విడిపోవడం అనేది జరగదు. విడిపోయిన వాళ్ళ ఇళ్ళు కలిగితే కానీ తిరిగి వాళ్ళ పెద్దలకు మళ్ళా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి మళ్ళా వాళ్ళను సెట్ చేసేవాళ్ళు. తప్పు జరిగితే ఇప్పుడు అట్లాంటి చెప్పేటువంటి మనుషులు లేరు.
1: మెయిన్ ఇంట్లో పెద్ద అనే పాత్రే లేదు.
0: లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. సరే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడో ఒకసారి పోయి వచ్చి చుట్టూ వీళ్ళు చుట్టాలైనారు, బంధువులుగా ఉండాలి కానీ కుటుంబంలా లేరు. ఇది మీకు చెప్పిందంటే కుటుంబం అంటే అందరు కలిసి ఉండడం ఇప్పుడు లేదు. అది ఇప్పుడు మన రాయలసీమలో తీసుకుంటే ఒక కుటుంబం అంటే నేను చెప్తాను, ఓ పక్క మనం ఉంటాం, ఓ పక్క పశువులు ఉంటాయి, అవి కూడా గడ్డి వేస్తూ ఉంటాము అక్కడే ఉంటాయి, తర్వాత మనం ఓ పక్క ఉంటాం, ఇక్కడ మన పైన ఉంటాం. మనిషి పశువే కలిసి జీవించేవాళ్ళు, ఇప్పుడు మనుషులు మనుషులు జీవించడం లేదు. పాత ఊర్లు బతికేస్తుంది, గాళ్ళు ఉంటాయి అక్కడ గడ్డేసి పశువులు అన్ని ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, అక్కడ పైన ఒక వర్షం వస్తే మళ్ళా కావాల్సిన జొల్ల ఉంటుంది దాని చేస్తారు. మనిషి పశువు కలిసి జీవించి వాటిని మనం ఒక మంచి అంటే మనకు ఆహారం ఇచ్చేటి ఆ పశువులు సేద్యం చేసి కష్టపడతాయి, వాటిని మనం ప్రేమించే వాళ్ళం, అట్లా కలిసి జీవించేటువంటి వాళ్ళము. ఈరోజు మనుషులు మనుషులు కలిసి జీవించలేని పరిస్థితులు వచ్చినాయి.
1: మరి ఇంకో సందర్భంలో అండి ఒకసారి వృద్ధాశ్రమాల గురించి, ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకునే పరిస్థితి

0: లేదు, వాళ్ళని అడిగితే మాకు సమయం లేదంటారు. మరి వీళ్ళు చూస్తే ఇబ్బంది పడుతూ ఆరోగ్యం పరంగా వచ్చు పలకరించేవారు లేదని వీళ్ళ బాధ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమంటారు?
1: అంటే సార్, ముందు మనం చదివించేప్పుడే పిల్లలను మనతో పాటు జీవించి చేయాలి. మనతో పాటు ఎప్పుడైతే జీవించకుండా మనం ఏ కాన్వెంట్ల స్కూల్లోనో ఎక్కడో వాళ్ళని పెట్టి ఒక ఆయాలను పెట్టి అట్లా చదివించడం వల్ల తల్లిదండ్రుల ప్రేమ అనేది దూరం అవుతుంది. తల్లిదండ్రులు తల పిల్లలను ప్రేమించుకునేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో వాళ్ళు చివరి వరకు వాళ్ళను అమ్మా నాన్న ఆప్యాయత ఉంటారు. అదే మనం చాలా మంది ఒకసారి చెప్తాడు, వాడు అమెరికాలో ఉంటాడు, చనిపోయిన తర్వాత కొడుకు వస్తాడు, అప్పుడు వాడు చెప్తాడు, తల్లి చెప్తాడు, హే నీ కోసం మీ అమ్మని ఎంతని ఏడ్చిందిరా, నువ్వు వస్తావని ఎదురు చూసిందిరా, హే నువ్వు నాకు కొడుకు కాదురా, అట్లాంటి మా నాటక రేడియోలో కూడా నేను రేడియో శ్రోత మొత్తం ఆదివారం రోజు ఎంత అట్లా కొడుకు వచ్చిన అట్లా పరిస్థితి. అంటే చనిపోయిన తర్వాత తల్లి అని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వచ్చే కొడుకులు ఉన్నారు. మెయిన్ గా బేసిక్ గా కుటుంబం సార్, కుటుంబం నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి పెంపకాలు కానీ వాళ్ళకి చదివించడం వల్ల కానీ అంతా కూడా దూరమై చేసుకోవడం, వాళ్ళ మీద లేనిపోయిన ఆశలు పెట్టుకోవడం, అన్నీ మనం ఆశ వాళ్ళని ఎక్కడో చేయాలా ఏమో చేయాలని. ఇప్పుడు మీరు నేను కనపడితే బాగున్నా సార్ అంటే బాగున్నారా అని, అంతవరకు లేదు. ఇప్పుడు ఈడే అంటారు నీ కొడుకులు ఏం చేస్తున్నారు ఈయన అడగాలని, నేను మీరు నన్ను అడిగితే మీరు
0: గొప్పగా చెప్పుకోవడం కోసం మావాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాను చెప్తున్నాను,
1: అప్పుడు ఈయన అడుగుతాడు మీ కొడుకు ఏమన్నాడు అని అడిగితే నువ్వు అడుగుతావని నన్ను. ఇట్లా దీన్ని ఏం చేస్తారంటే ఎందుకు ఈ లోపల ఈ ఒక ఆలోచన విధానం, నువ్వు నేను బాగున్నా ఆనందంగా ఉందాం మాట్లాడుకుంటాం కాఫీ తాగుదాం బాగా స్నేహితుల్లాగా ఉందాం, బయట విషయాలు వాళ్ళ ఏదో సందర్భం వచ్చి సలహా అడిగితే చెప్పొచ్చు, కానీ ఈడు తన కొడుకు ఇంజనీరు తన కూతురు డాక్టరు ఈ చెప్పేదనుకో వాళ్ళతో చెప్పించుకోవడానికి కోసం నువ్వు ఏం చేస్తావంటే వాడేదో చెప్తాడు, ఏదో ఇంటికాడ వ్యవసాయం చేస్తాను మావాడు అట్లా పెద్దవానికి పెళ్లి చేసినాము ఆ చిన్నవాడు చిన్న వ్యాపారం చేసుకున్నాను అని చెప్తాడు. నా కొడుకు కానీ ఈడే మొదలు పెడతాడు, ఈయన అడగడు.
0: సో ఇలా చెప్పుకోవడానికి తప్పితే
1: వీళ్ళు వాళ్ళ సంబంధాలే ఉండవు, వాళ్ళ పేరు పెద్దోళ్ళు అయినాక వాళ్ళకి ఇటువంటి సంబంధాలే లేవు.
0: మరి వృద్ధాశ్రమాలు మంచిదంటారా లేదా సమాజానికి చేయటంటారా?
1: అది మంచిదే సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో తల్లిదండ్రులను సాకలేనటువంటి వాళ్ళు లేదా వాళ్ళ అవసరాల కోసం ఎక్కడో పోయినప్పుడు కనీసం వాళ్ళు జీవించే వరకు ఉదారమైనటువంటి స్వభావంతో ఆ ఆశ్రమాలు నడిపే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. నిజంగా ఒక కొడుకులు అనేటువంటి వాళ్ళకు వాళ్లే కొడుకులు అమ్మా నాన్న ఆప్యాయత చూపిస్తారు ఆశ్రమాలు, కానీ ఆ స్థాయికి రాకూడదనే బాధ. కంటే వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళే దాదాపుగా నేను కూడా చేర్పించాను, లేకుంటే అది కూడా లేకుంటే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి. పూర్వము వయసు అయిపోతా అని మనం చూసి రామాయణ భారతంలో కూడా అడుగులు పోయేవాళ్ళు, మనం చదివితే చివరిలో ముగింపులు అట్లే పోయేవాళ్ళు.
0: వానప్రస్థం
1: అంటే వానప్రస్థం అంటే ఇక్కడే వాళ్ళ శరీరాన్ని పూర్తిగా అయిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా పోయేదానికి లేదు.
0: ఒకసారి వీరస్వామి గారు, అప్పట్లో మీరు చెప్పినట్లు పరిస్థితులు ఇలా ఉన్నాయి అక్షరాస్యతవి, అంటే మీరు చెప్పే దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం అవ్వచ్చు 35 ఏళ్ల క్రితం అవ్వచ్చు, అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందంటారు? అంటే చదువు విషయంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ మీరు ఏం చెప్తారు?
1: ఇప్పుడు మనకు ఇంప్రూవ్మెంట్ అంటే సార్, మన దేశం ఇప్పుడు మన 77% మనం అక్షరాస్యత సాధించాం, 56% మహిళలు, అంటే మనం ఇంకా కొంత తక్కువ ఉన్నాం. అక్కడక్కడ మనకు మహిళలు చదువు కనపడలేదు, కొంతమందిలోనే ఆగిపోతుంది. కానీ గతంలో కంటే ఇప్పుడు చదువుకు పాఠశాలలు అయితేనేమి వాళ్లకు ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే పుస్తకాలన్నీ బాగా అందుబాటులో ఉన్నాయి. గతంలో పేదరికం ఉండడం వల్ల పుస్తకాలు లేని పరిస్థితి, ఫీజులు కట్టలేక చాలా ఉండేటి, ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి. తర్వాత ప్రైవేట్ పాఠశాలలో అభివృద్ధి చెందింది, అట్టనే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ చదువు పట్ల చేయడం. కాబట్టి మనం ఇప్పటికి ఈ రోజు రిజల్ట్ అయితే మనం దాదాపుగా 80-90% సాధించినాం, ఏదో 10% అక్షరాస్యత సాధించలేకపోయింది. చదువుకోవాలంటే అదే నేను కొన్ని నాటికలు కూడా రాశాను, అవి వీధి దీపాలని ఒక చిన్న నాటికే, అంటే తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని వేరే చోటికి పంపిస్తారు, వాడు ఉత్తరం రాస్తే సమయానికి అందదు అని యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత వాళ్ళు బాధపడతారు. ఆ లెటర్ మరుస రోజు సోమవారం అందుతుంది, సోమవారం చూసుకునే లెటర్కి అప్పటికే వాళ్ళకు తెలియదు, తర్వాత వాళ్ళు పోయేలకల్లా వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు. మనకు ఈ ఉత్తరం రాకపోవడం వల్ల మనకి ఇబ్బంది కలిగిందని వాళ్ళు ఆ ఊర్లో టీచర్ ఒక ఆమె దగ్గర పోయి చదువుకొని మళ్ళా తన భర్తకు నేర్పి తర్వాత ఊర్లో అంతా మొత్తం చదువుకునేట్టు చేస్తారు. ఇది వీధి దీపాలని ఒక నాటిక. తర్వాత నీళ్లు లేకుండా కరువు ఉండే పరిస్థితుల్లో మా ఊర్లో నీళ్లు లేవు, మీ ఊర్లో నీళ్లు ఉండే, అదే ఆ నీళ్లు లేని ఊరికి అల్లుడు వచ్చినప్పుడు వాడు తడిగుడ్డతో స్నానం చేసే సందర్భం. ఇది హాస్య నాటిక, ఇలాంటి చిన్న చిన్న నాటికలు రాశాను. తర్వాత సాహిత్య పరంగా ఇదే నేను కొన్ని పాటలు నాటికలు రాశాను, చాలా మందితో కవులు రచయితలతో నాకు తిరిగి ఇంకోటి ఏమైనా కథ రాసినా ఏమైనా విమర్శించేవాడిని, సమస్య లేదు ఇది బాగలేదు ఇక్కడ ఇట్లా ఉంది ధైర్యంగా చెప్పేవాడిని, ఇది కత్తి మీద సామ లాంటిది మొహమాటం లేకుండా బాగుంది బాగలేదు కూడా చెప్పేదాన్ని. రాయలసీమ ప్రాంతంలో గొప్ప రచయితలు కళాకారులు కూడా ఈ సాహిత్య రంగం బాగా అభివృద్ధి చెందినాక జన్మదిగా హనుమశాస్త్రి గారు ఆయన నిజంగా అంటే గొప్ప పనిచేశాడు.
0: సాహితీ సేవకులు బ్రౌన్ లైబ్రరీ
1: బ్రౌన్ శాస్త్రి అంటారు ఆయన, అట్లా పేరు తెచ్చుకొని ఈ ఉద్యమానికి అక్షరరసమైన ఒక పత్రిక నడపం అనేది సంపాదకుడుగా మనకు అద్భుతం.

0: అది ప్రతి వారానికి వీక్లీ, అది వారం కలప్స్ ద్వారా ఆయా సెంటర్లోకి వచ్చేది, వాలంటీర్ల సెంటర్లోకి వచ్చేది. అప్పుడు జిల్లాలో ఏ ఏ ప్రాంతం చదువుకుంటున్నారు, ఎలా చదువుకున్నారు, ఎలాంటి ప్రోగ్రాములు, చిన్న కథలు, రచయితలతో కథలు, ఇన్ని కూడా ఆ వారపత్రికలో అంటే వీక్లీలో ఉండేటి. ఇవి కూడా వాలంటీర్ చాలా ఉత్సాహపడ్డాడు. నాకు పత్రిక వచ్చిందని అది అందరు చూపించడం, అట్లా వాళ్ళ ఫోటోలు ఉంటాయి అందులో, ప్రోగ్రామ్స్ తీసుకుంటారు కదా అవన్నీ, వాళ్ళ ఫోటోలు వాళ్ళు చూసుకోవడం, ఇలాంటి అన్ని అవన్నీ ప్రోత్సహించే విధానమే మనము అక్షరాస్యత సాధించగలం. నిజంగా చదువు లేకుంటే మన జీవితమే సున్నా అనే దానికి, మామూలు సున్నా కాదు పెద్ద సున్నా అని చెప్పాలా, అంత నిరక్షరాస్యత. ఈరోజు మనం సామాన్యుడు, దళితుడు, లేదంటే అదే ఎవరైనా సరే గిరిజనులు, ట్రైబల్స్, వీళ్ళందరూ ఈరోజు ముందుకు వస్తున్నారంటే దీనికి ప్రధానంగా ముఖ్యం ఏంటంటే అక్షరాస్యత. చదువు అనేది చాలా ప్రధానమైనది, దీని నుంచి మొదలు కావాలి. నువ్వు ఏ విద్య నేర్చుకోవాలనే, ఒక ఏ విద్య నేర్చుకోవాలంటే ఇది కావాలి, ఇది లేని అది కుదరదు.
1: చదువు ద్వారానే మీరు మిగతా నేర్చుకోవాలంటే
0: అదే కావాలా, ఏదైనా ఇండస్ట్రీ ఒక ఇంజనీర్ డాక్టర్ కావాలన్నా అదే కావాలా. అందుకే చదువుకోవాలి అందరు.
1: చదువే అన్నిటికీ మూలం,
0: మూలంరా, చదివే మనిషికి జీవంరా, చదివే మనిషికి ప్రాణంరా అనే ఈ మాటలు మీకు చెప్తాను సార్.
1: బాగుందండి. మరి వీరాస్వామి గారు మా స్టూడియోకి విచ్చేసి చాలా విషయాలు, మంచి పాటలు, కథా వస్తువులు అయితే ఏమి, ఇవన్నీ మా శ్రోతలకి పంచారు. వారందరి తరపున మీకు ధన్యవాదాలండి. నమస్తే.
0: నమస్తే సార్. మీకు నన్ను పరిచయం చేశారు, తర్వాత ఇక్కడ ఈ మొత్తము ఈ ఆకాశవాణి కడప కేంద్రం ఉన్న సిబ్బందికి మీకు నేను మీకు కృతజ్ఞత తెలియజేసుకున్నా సార్. ఈ ఉద్యమంలో పనిచేసినందుకు చాలా తృప్తిగా ఉంది నాకు, ఇది చాలా ఆనందకరమైంది. నేను ఇంకొకటి ఏంటంటే జిల్లాలో నేనే ఎంపికగలం అనేది నాకు ఒక వరంలో భావించి చాలా కమిట్మెంట్ గా అంకిత భావంతో పనిచేస్తాను.
1: నమస్తే అండి.
2: ఇంతవరకు మీరు ఆవల్తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళా బృంద టీమ్ లీడర్ అనబోలు వీరాస్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. ఈ కార్యక్రమంపై శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి తెలుపగలరు. మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516001, అలాగే 8562244119 నెంబర్ కూడా ఇప్పుడే వాట్సప్ చేయొచ్చు.
3: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.

శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామాలు, రోజువారీ పనులు చేస్తుంటాం. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, సమాజంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరి మీరు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా అనే అంశంపై ఈ గురువారం మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224411. మరొక నంబర్ 0856224419. అంశం మరొకసారి, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా?

రెహమాన్ సంగీత నిర్వహణలో మీరింతవరకు ఏఎం రత్నం శివగణేష్ సాహిత్యం విన్నారు. పల్లవి ఉన్నికృష్ణన్ గానంలో జీన్స్ చిత్రం నుండి.

ఈ ప్రసారంలో 1:30 ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం మహిళా భారతిలో మన ఇల్లు కోడూరు సుమనకుమారి గారి కథానిక, ఆ తర్వాత వాట్సాప్ మహిళారంజన్ కూడా ప్రసారమవుతుంది 1:30 మహిళా భారతిలో.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

ప్రతి మంగళవారం సాయంకాలం 5:15 ప్రసారమవుతున్న యువవాణి, ఇందులో నవేకావాలి ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నవేకావాలి కార్యక్రమంలో పాల్గొని జోక్స్ చెప్పాలి అంటే మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య ప్రసారమవుతున్న రికార్డింగ్లో పాల్గొనవచ్చు. ఫోన్ చేయండి, జోక్స్ చెప్పండి. నెంబర్లు 0852244119 2449 1947. నవ్వే కావాలి కార్యక్రమం ఈ సాయంకాలం 5:15 3:00 నుండి 4:00 మధ్య రికార్డింగ్ జరుగుతుంది.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించి ఆ సమయాన్ని ఆ సమస్యపై దృష్టి పెట్టినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న భావన కలిగి ఉండాలి. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో

0: పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
1: రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955 ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
2: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబారితనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
1: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్కు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
3: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేట్ చూస్తారు. మేడం గారు నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
1: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ

తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్న మహిళా శ్రోతలకు నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మహిళాభారతిలో మన ఇల్లు, కోడూరు సుమనకుమారి గారి కథానిక వింటారు. ఆ తర్వాత వాట్సాప్ మహిళారంజని. ముందుగా వినండి మన ఇల్లు, కోడూరు కోడూరు సుమనకుమారి గారి కథానిక.
1: రత్నం, ఆ ముసల్ది ముస్తాబైందా? పిలిచాడు రాజారాం. ఆ జవాబిచ్చింది రత్నం. సీతమ్మ దగ్గరికెళ్ళి ఏం తలదూకోమంటే అలాగే కూచున్నావు, పింక్షన్కెళ్ళాలి అని చెప్పలేదా? గద్దించింది ఆమెని. నూనె లేక జుట్టు పిడుచకట్టుకుపోయిందమ్మా, ఈ వణికే చేతులతో దువ్వుకోలేకపోయాను అన్నది సీతమ్మ. నీకు నూనె ఇయ్యలేదని పింక్షన్ ఆఫీస్ వాళ్ళకేం తెలియనక్కర్లా అంటూ నెత్తిన ఒక్క ముట్టు ముట్టింది కసితీరా రత్నం. ఆ బాధకు సీతమ్మ సన్నగా మూలిగింది. లే పద లే, దబాయించింది రత్నం. చిన్నగా గోడ పట్టుకుని లేస్తూ నా కర్ర కాస్త ఇవ్వమ్మా అని అడిగింది సీతమ్మ. మూలనున్న ఊతకర్ర తీసి విసిరి కొట్టింది ఆమె వేపుకి. సీతమ్మ మోకాళ్లకు తగిలి కింద పడింది ఆ కర్ర. సీతమ్మ కంట్లోంచి కారేందుకు నీళ్లు కూడా కరువైనాయి ఆ క్షణంలో. ఎలాగో వంగి ఆ కర్ర అందుకుని చిన్నగా అడుగులేస్తుండగా ఎదురింటి అంజలి వచ్చింది. ఏం రత్న, పింక్షన్కు పంపిస్తున్నావా అంది. ఆ అత్త నడవలేదని ఆటోలో పంపిస్తున్నా అన్నది రత్నం. అంజలికి రత్నం సంగతి అంతా తెలుసు. ఆమెకు సీతమ్మని చూస్తే జాలి, కానీ రత్నం అంటే భయం. ఏమీ చెప్పలేక గమ్మున ఇంటికెళ్ళిపోయింది. జాగ్రత్తగా తల్లిని ఆటో ఎక్కించి నే బండి మీద వస్తాను, నువ్వు పోతూ ఉండు అన్నాడు రాజారాం. కడుపులో ఆకలి పేగుల్ని మరింత మండించేస్తోంది. పింక్షన్ కోసం ఇవాళ పొద్దుటే ఓ గ్లాసుడు టీ పోసింది రత్నం. ఆకలి చంపుకునేందుకే అలవాటు పడిపోయింది సీతమ్మ. అలాగైనా త్వరగా చావొస్తుందేమో అనుకుంటే మొండి ప్రాణం ఈ లోకాన్ని వదిలి పోనంటోంది. ఈ పెన్షన్ డబ్బు కోసం ఇవాళ కాస్త తిండి పడేస్తుందిలే సముదాయించుకుంది సీతమ్మ. సీతమ్మ జీవితం గుర్తొస్తోంది. సీతమ్మ భర్త రామరాజు ఉపాధ్యాయునిగా మంచి పేరు పొందిన వ్యక్తి, ఎందరో పేదలకు తనే ఫీజులు కట్టి చదివించేవాడు. సీతమ్మ ఆదరణ ఆప్యాయతల్లో భర్తకు తగిన ఇల్లాలుగా పేరు పొందింది. వాళ్ళకిద్దరు అబ్బాయిలు పుట్టారు. పెద్దవాడు కామెర్లతో చనిపోగా మిగిలినవాడు రాజారాం. అపరూపంగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నారు. కానీ పండితపుత్ర పరమసుంటహ అన్నట్టు అతనికి చదువు అవ్వలేదు. అతి కష్టం మీద ఇంటర్మీడియట్ అయిందనిపించాడు. రామరాజు గారి శిష్యులు చాలామంది మంచి మంచి పొజిషన్లలో ఉండేవారు. వాళ్లల్లో ఒక వ్యక్తి సాయం చేసి అతన్ని కానిస్టేబుల్గా ఏపించాడు. ఆ ఉద్యోగం రావడంతో రాజారాముకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సీతమ్మ దురదృష్టం కొద్దీ

రామరాజు గుండెపోటుతో మరణించాడు. బంధువులెవరో ఓ సంబంధం చూస్తే తగిన పిల్ల కదా అని రత్నాన్ని కోడలుగా తెచ్చుకుంది. కోడలి కడుపున తన భర్త మనవడిగా పుడితే చూస్తూ ఆనందంగా కన్నుమూయాలనే సాధారణ కోరికలున్న సీతమ్మకి కోడలు రంపంలా తయారైంది. 2-3 నెలలకు మామూలుగా గడిచాయి. రాను రాను రత్నం తన బుద్ధి బయట పెట్టసాగింది. కొడుక్కి భోజనం పెట్టడం, కాసేపు వాడితో మాట్లాడడం లాంటి పనుల నుంచి కూడా అత్తగారిని తప్పించేసింది. ఆ తర్వాత సీతమ్మను వంటింటి ఛాయలకే రానియకుండా చేసింది. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, పాచి పనులు సీతమ్మ వంతు. వండుకోవడం, తినడం రత్నం పని. కొడుకు కూడా ఏమ్మా అన్నం తిన్నావా అని అడగడం మానేశాడు. నా ఇంట్లో నాకేం చిన్నతనమని సీతమ్మే నోరు తెరిచి అడిగినా, మా వరకే వండుకున్నాం, అయిపోయింది, ఈ ఒక్క పూటకేం చావవులే అనేది. రాత్రికి మింగుదుగానిలే అనేది. మరీ మిగిలిపోతుందనుకుంటేనో, ఎవరైనా చుట్టాలు వస్తేనో, లేదా పెన్షన్ తెచ్చుకునే రోజో మాత్రం కొంచెం టిఫినో అన్నమో పెట్టేది. స్నానానికి నీళ్లు సరిగ్గా కాచలేదని పొయ్యిలో కాలుతున్న బొగ్గులు తీసి సీతమ్మ కాళ్లపై పోసింది. కాఫీ అడిగినందుకు మరక్కాసిన డికాషన్ నీళ్లు ముఖాన కొట్టింది. సీతమ్మకు ఇలాంటి శిక్షలు మామూలైపోయినాయి. శరీరమంతా పుండ్లమయం. మీ అమ్మను వరండాలోనే పడుండమని చెప్పమని కొడుకుతోనే చెప్పించింది. వణుకుతున్న చేతులతో అంట్లు తోమితే తలతళ్లాడలేదని మళ్లీ తోమించేది. కొడుకుపై మమకారంతో అన్ని భరిస్తూ ఉండేది సీతమ్మ. పుట్టినిల్లు మెట్టినిల్లు తప్ప మరో చోటెరగని సీతమ్మ ఎక్కడికెళ్లగలదు? ఎప్పుడైనా రత్నం ఇంట్లో లేని సమయం చూసి అంజలి వచ్చి దెబ్బలకు మందు పుయ్యడం, ఏదన్నా తినేందుకు ఇవ్వడం లాంటి పనులు చేసేది. సీతమ్మకు ఆ క్షణంలో అంజలి లాంటి ఆడపిల్ల ఒక్కదాన్నన్నా కనకపోతేనే అని బాధ కలిగేది. ఇక భరింప శక్యం కాక ఒకరోజు సీతమ్మ చావాలని నిర్ణయించుకుంది. కొడుక్కి ఇవాళ కడుపు నిండా కడసారి భోజనం పెట్టేసి వాళ్ళిద్దరూ నిద్రపోయాక జీవితం ముగించాలని నిర్ణయించుకుంది. కొడుకు రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూసింది. ఇదిగో రత్నమ్మ అని కోడల్ని పిలిచింది. ఏం కావాలి అంది ఆమె విసురుగా. ఇవాళ బాబుకు నేనే భోజనం పెడతాను అంది సీతమ్మ. ఏ, నేను గడ్డి పెడుతున్నానా? చూడు ముసిల్దానా, నోరు మూసుకుని మూలపడుండు. నీ కొడుక్కి భోజనం పెట్టి మంచి చేసుకుని నన్ను సాధించాలనుకున్నావేమో, అలాంటి ఆటలన్నీ నా దగ్గర సాగవు గయ్యమంది రత్నం. కళ్ళనీళ్లు కుక్కుంటూ బాధను దిగమింగింది సీతమ్మ. రాజారాం రానే వచ్చాడు. రత్నం రత్నం అని పిలుస్తున్న అతనికి బాబు బాబు అంటూ పిలుస్తున్న ముసలి తల్లి గొంతు అసలు వినిపించలేదు. లోనికి వెళ్ళిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారిందో తెలియలేదు సీతమ్మకి. కోడలు బయట కసువు తొయ్యలేదని మగ్గు నిండా నీళ్లు తెచ్చి ముఖాన కొడితే గాని తెల్లవారి మెలకు రాలేదు. ఆ నీటి వేగానికి ముఖం జివ్వుమనగా చేత్తో తుడుచుకుంటూ కర్రపోటు వేసుకుంటూ యథాలాపంగా వాకిలు ఊడ్చడంలో మునిగిపోయింది. జీవితం ఇలా సాగిపోతూ ఉండగా ఒకరోజు పెరట్లో అంట్లు తోముతున్న సీతమ్మకి అమ్మా అమ్మా అంటూ ఏదో కొత్త గొంతు వినిపించింది. నన్నెవరు పిలుస్తారు అనుకుంటూ మళ్ళా తన పని తను చేసుకోసాగింది సీతమ్మ. కానీ ఆ గొంతు మరింత దగ్గరగా వినిపించేసరికి తల తిప్పి చూసింది. ఎవరో అమ్మాయి, 25-30 వయసు ఉంటుంది, కుందన బొమ్మలా ఉంది. ఎవరమ్మా అన్నట్లు సందేహంగా చూసింది సీతమ్మ. ఆ అమ్మాయి తన భుజాలు పట్టుకుని లేవదీసి, ఈ అంట్లు నేను తోమేస్తా గానీ నువ్వెళ్ళి నీ బట్టలు సర్దుకో, మనం మా ఇంటికెళ్దాం అన్నది సీతమ్మని. సీతమ్మకేం పాలు పోలేదు. ఇంతలో రత్నం అక్కడికి వచ్చింది. ఎవరమ్మాయి నువ్వు, పలక్కుండా ఇలా దూసుకొచ్చావు, ఇప్పటికైనా చెప్తావా చెప్పవా అన్నది రత్నం. రేవతి అస్సలు ఏం పట్టించుకోవట్లేదు, గబగబా అంట్లు తోమేస్తోంది. ఆశ్చర్యంగా చూస్తోంది సీతమ్మ. ఏవమ్మావు, నిన్నే ముసల్దాని పని ముసల్దాని చేయనీక ఈ దౌర్జన్యం ఏంటి? మా ఇంట్లోకి రావడానికి నువ్వెవరు? మా ఆయన కానిస్టేబుల్ తెలుసా అంది గట్టిగా రత్నం. మా నాన్న ఐజీ నీకు తెలుసా అన్నది రేవతి. తను ఇంతలా రెచ్చగొడుతున్నా ప్రశాంతంగా నవ్వుతూ జవాబులిస్తున్న రేవతిని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతోంది రత్నానికి. రేవతి పని ముగించి సీతమ్మని చేయి పుచ్చుకుని లోనికి తీసుకెళ్ళింది. ఏమ్మా నీ బట్టలు ఇవేనా అంది వరండాలో ఒక మూల పడున్న 2 పాత చీరల్ని చూపుతూ. అవునన్నట్టు తలాడించింది సీతమ్మ. అక్కర్లేదులే, ఇదిగో రత్నం వదినా, వీటితో ఇల్లు తుడుచుకో, మా అమ్మని నేను తీసుకెళ్తున్నా, నీ కానిస్టేబుల్ మొగుడికి చెప్పుకో అని వాకిట్లో ఆగి ఉన్న కారు తాలూకు డ్రైవర్ని పిలిచింది. కారు వెనక్కి తీ అన్నది. అతను సరేనమ్మా అంటూ కారు వెనక్కి తీశాడు. జాగ్రత్తగా సీతమ్మను నడిపించి తీసుకెళ్లి అందులోకి ఎక్కించింది రేవతి. బాయ్ అంది రత్నం కేసు చెయ్యి ఊపుతూ. యువతలి వైపు గుమ్మంలో నించుని జరిగేది చూస్తున్న అంజలికి చెయ్యి ఊపింది. సీతమ్మ ఉన్న విండో వైపుకు వచ్చి, అంజలి అమ్మా నీకింకే బాధలు ఉండవు, ఎప్పుడన్నా నిన్ను చూడటానికి నేను వస్తానులే అంది వీడ్కోలు.

పిలుస్తూ. కారు రయ్యని దూసుకుపోయింది. మిడిగుడ్లేసుకు చూడటం తప్ప రత్నం ఏమీ చేయలేకపోయింది. తర్వాత తేరుకుని పేడ వదిలింది అనుకుంది. ఒక అందమైన ఇంటి ముందు ఆగింది కారు. సీతమ్మను జాగ్రత్తగా కారు దించి లోనికి తీసుకెళ్ళింది రేవతి. ముందర పెద్ద ఖాళీ స్థలం, నిండా వివిధ రకాల పూల మొక్కలు. మొక్కలు పువ్వులు అన్నీ చిరుగాలికి తలలు ఊపుతూ ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. పెద్ద మండువా పెంకుటిల్లది. లోనికి వెళ్ళగానే ఓ మధ్య వయస్కురాలొచ్చి, "వచ్చారా అక్క, బాగున్నారా, రండి" అంది సీతమ్మని. సీతమ్మకి జరుగుతున్నది కలో నిజమో అర్థమే కావడం లేదు. ఇంతలో రేవతి "చిత్రా, చిత్రా" అని పిలిచింది. ఓ 15 ఏళ్ల అమ్మాయి పరుగున వచ్చింది. "ఇదిగో అమ్మమ్మ, ఈవిడికి ఆ 2వ గది సిద్ధం చెయ్యి" అంది. ఆ అమ్మాయి సీతమ్మ చేయి పట్టుకుని "అమ్మమ్మ బాగున్నావా" అని అన్నది. ఆప్యాయంగా, అయోమయంగా తలూపిన సీతమ్మను చూసి రేవతి పక్కున నవ్వి, "ఇంకో గంటలో నువ్వు కూడా మాలో ఒకదానివిగా కలిసిపోతావులే, నా గది చూపిస్తాను పద" అన్నది. ఓ గది వైపు తీసుకెళ్తూ చిన్నగా అక్కడికి తీసుకెళ్ళి, ఆ గది కూడా రేవతిలాగా చూడముచ్చటగా కుదురుగా ఉంది, "ఇదే నా గది" అన్నది రేవతి. తలూపింది సీతమ్మ. గోడకున్న 2 నిలువెత్తు ఫోటోలకు దండం పెట్టింది రేవతి. ఆ ఫోటోల్లో ఒక స్త్రీ, వీల్ చైర్లో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. "మీ అమ్మా నాన్నలా?" అంది సీతమ్మ. "కాదు, అమ్మా తాతయ్య" అంది రేవతి. "మరి మీ నాన్నగారు?" అంది సీతమ్మ. "మీరు కూర్చోండి, అన్నీ చెప్తాను" అంటూ ఓ కుర్చీకిలో కూర్చోపెట్టింది. ఇంతలో చిత్ర వేడివేడి ఇడ్లీలు తీసుకుని వచ్చి సీతమ్మ ముందున్న బల్లపై ఉంచింది. "తినమ్మా, నువ్వు తింటూ ఉండు, నేను అన్నీ చెప్తూ ఉంటాను" అంది రేవతి. రేవతి చెప్పనారంభించింది. "మా అమ్మ ప్రేమించి పెద్దలు నిద్రించి ఓ వ్యక్తిని పెళ్లాడిందట. మెట్టినీళ్లు చేరింది. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న అతని అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ అమ్మని వేధించడం ప్రారంభించారట. కట్నం తేవని కోడలని నానా మాటలు అనేవాళ్ళట. దాసి కన్నా హీనంగా చూసేవాళ్ళట. నాన్న అయితే వాళ్ళ మాటలకు ప్రతిరోజు అమ్మని చితకబాదడం, చిత్రహింసలు పెట్టడమే పనిగా మారిందట. ఈ పరిస్థితుల్లో అమ్మ గర్భవతి అయిందట. అసలే కట్నం కోసం కొడుక్కి మరో పెళ్లి చేస్తానని, నేను సంసారానికి పనికిరాను అని తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టమని కోడల్ని నిత్యం వేధించే సుభద్రమ్మకి ఈ గర్భం విషయం తెలిస్తే ఏమవుతుందోనని 3 నెలలు దాచేసిందట మా అమ్మ. కానీ 5వ నెలలో తెలిసిపోయిందట. ఒకనాడు విపరీతమైన వాంతులు, జ్వరంతో బాధపడుతున్న అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లారట మా నానమ్మ నాన్న. అక్కడ కొడుకుతో, "కడుపులో ఉన్నది ఆడదే అయితే ఇద్దరిని వదిలించేసుకున్నావురా" అని చెప్తున్న అత్తగారి మాటలు మా అమ్మ చెవిన పడ్డాయట. అమ్మ మనసు విలవిల్లాడిందట. లోనికెళ్ళి డాక్టర్తో తన పరిస్థితి చెప్పిందట. ఆవిడ కూడా జాలిపడి, "నేను గర్భస్థ శిశువు స్త్రీనో పురుషుడో చెప్పనులే" అని ఊరడించిందట. అత్తగారితో, మొగుడితో అలాగే చెప్పిందట డాక్టర్మ్మ. కానీ ఇంటికి వచ్చాక అందరితోనూ ఇదే విధంగా సంప్రదించిందట అత్తగారు. ఎలాగైనా ఈ రాత్రికి దీన్ని కడతేరుద్దాం అనుకుంటూ ఈ విషయం చెవినబడ్డ మా అమ్మ ఆ రాత్రి ఇల్లు వదిలి పారిపోయిందట. దిక్కు దివాణం తోచక ఎటు వెళ్లాలో తెలియక సృహతప్పి పడిపోయి ఉన్న మా అమ్మను మా ఈ తాతయ్య రక్షించాడట. తాతయ్య కాపాడి ఈ ఇంటికి తీసుకొచ్చాడట. ఈ ఇల్లే అది. దేశం కోసం పోరాడి ఓ కాలిపోయిన వ్యక్తి మా తాతయ్య. ఇక్కడ ప్రేమించి మోసపోయి అందరికీ దూరమైన ఒక యువతి. తల్లిదండ్రులకు పిడికడ అన్నం పెట్టకుండా వదిలేస్తే దీనంగా ఉన్న ఓ వృద్ధజంట. పొత్తిళ్లలో బిడ్డగా చెత్తకుప్పలో దొరికిన ఒక పసిబిడ్డ. అందరూ ఉన్నారట. వాళ్ళందరినీ ఆయనే పోషిస్తున్నట. అమ్మను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట. నన్ను ప్రసవించిన తర్వాత అమ్మ తన ఉద్యోగం ఏదో చేసుకుంటూ

0: తాతయ్య ధ్యేయం ఏంటంటే స్త్రీకి శత్రువు ఆడది అనే స్వభావం తుడిచిపెట్టాలి. స్త్రీని స్త్రీయే అర్థం చేసుకోవాలి. స్త్రీలకు ఏ కష్టం లేని సమాజం చనిపోయేలోగా చూడాలి అనేదే ఆయన ధ్యేయం. ఆయన యావదాస్తి మా నలుగురి సంపాదన అంతా ఈ మన ఇల్లుకు పెట్టుబడి పెట్టాం. ఇక్కడ అనాథలకు అభాగ్యులకు స్థానం ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అందరూ అందరికీ చుట్టాలు, ఎవరూ అనాథలు కారు. అందుకే అమ్మ అక్క చెల్లి అని వరసలు పెట్టే పిలుచుకుంటాం. నా ధ్యేయం కూడా మా తాతయ్యలా కన్నీరెరుగని స్త్రీలున్న సమాజం చూడ్డం అంది రేవతి దృఢంగా. నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి, నీ సంకల్పానికి నా ఆశీస్సులు అంది సీతమ్మ. మా అమ్మ గత ఏడాది క్యాన్సర్తో చనిపోయింది. ఆమె పేరుతో కొందరు పేద రోగులకు ఆపరేషన్లకు కూడా సహాయం అందిస్తున్నాం. రాజు మా తమ్ముడు అమెరికాలో ఉద్యోగస్తుడయ్యాడు. కీర్తి విద్యలు బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉన్నారు. వారి ఖర్చులకు వినియోగించుకుని మిగిలినదంతా ఇక్కడికే వినియోగిస్తారు. అందరి పని అదే అంది రేవతి. నేటి యువతికి ఉన్న ఆత్మస్థైర్యానికి ప్రతీకలా ఉన్న రేవతిని చూస్తూ సీతమ్మ ఆమె తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. అందరూ నీలాగే ఉంటే ఎంత బాగుంటుంది, ఇంతకు మన ఇంట్లో నేనేం చేయాలో చెప్పు అన్నది సీతమ్మ. హాయిగా కూర్చుని నీకు నచ్చిన దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఏ రామకోటో రాసుకుంటూ భోజనం చేసి విశ్రాంతి తీసుకో, ఇప్పుడు నీ శరీరానికి ఆ పనే కరెక్ట్ అంది రేవతి నవ్వుతూ. అంజలి నా స్నేహితురాలు, తనే నీ గురించి చెప్పింది, అందుకే నిన్ను ఇక్కడికి తేగలిగాం అన్నది. చాలా సంవత్సరాల తర్వాత మనసారా ఆనందిస్తూ అంజలిని రేవతిని మనసులోనే దీవించుకుంది సీతమ్మ.
1: విన్నారు కదా మన ఇల్లు, కోడూరు సుమన కుమారి గారి కథానిక. మహిళాభారతి కార్యక్రమంలో చివరి అంశం వాట్సాప్ మహిళా రంజనీ.

ముందుగా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా శ్రోతలు రోజా, శిరీష, సక్కుబాయి, నాగమణి, సోనిక, రాధిక వీరంతా కోరిన పాట కొండవీటి దొంగ చిత్రంలో వేటూరి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, ఇళయరాజా సంగీతం.

వాట్సప్ మహిళా రంజని కార్యక్రమంలో తరువాత సావిత్రి, రంగమ్మ, విజయలక్ష్మి, కుళ్ళాయమ్మ, నాగలక్ష్మి, పార్వతి, అంకాలమ్మ, కామేశ్వరి, హసీనా వీరంతా జమ్మలమడుగు శ్రోతలు కోరిన పాట పి సుశీల గానంలో దేవులపల్లి గీతం వినాలని సాలు రాజేశ్వరరావు సంగీతం శ్రీ వినాయక విజయం చిత్రం.

ఈ ప్రసారంలో 2:15 ప్రసారమవుతున్న చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా పాటలు ప్రసారం కానున్నాయి. మహిళాభారతిలో వాట్సాప్ మహిళా రంజని వింటున్నారు. చివరిగా సుగుణాభాయి, రాధ, అక్షయ, అనఘ, అనుచరిణి వీరంతా ఏలూరు శ్రోతలు. కోరిన పాట పిబి శ్రీనివాస్ పి సుశీల గానంలో ఆరుద్ర పాట వినిపించమని అన్నపూర్ణ చిత్రంలో.

0: శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామాలు, రోజువారీ పనులు చేస్తుంటాం. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, సమాజంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరి మీరు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా అనే అంశంపై ఈ గురువారం మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మీ అభిప్రాయాలను ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244411. మరొక నంబర్ 0852242419. అంశం మరొకసారి, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా?
1: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2:15. ప్రతిరోజు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేస్తున్న చిత్రసీమకు స్వాగతం. 2:15 అయిందంటేనే 45 నిమిషాల పాటు పాటలు. అలా ఒకే పదం ఆధారంగా ప్రసారమవుతున్న పాటల కోసం అసంఖ్యాక శ్రోతలు. మాటలన్నీ పాటలై, ప్రాణాలై, శ్వాసగా మారి మిమ్మల్ని రంజింపజేయడానికి సిద్ధమయ్యాయి. ప్రతిరోజు గువ్వలా ఎగురుతున్నాయి పాటలు, హాయిగా మీపై వాలడానికి పదాన్ని తీసుకుని మోసుకొస్తున్నాయి. ఎందరి హృదయాలు పాటలను ప్రాణంగా భావిస్తాయో, పాటకు ప్రాణం పల్లవైనట్లు ఆ పాటకు ఆధారమైన పదమే ప్రాణమై, సినిమాకు ఆ పాట అప్పుడు ఆధారమై, ప్రేమగా, స్నేహంగా ఇలా ఎన్ని సందర్భాలలో ప్రాణమన్న పదాన్ని ముద్దాడిందో. దైవమంటే ప్రాణమంటాం, దేశమంటే ప్రాణమంటాం, కన్న తల్లిదండ్రులంటే ప్రాణమంటాం, అలాగే కుటుంబ సభ్యులన్నా ప్రాణమంటాం. స్నేహమంటే ప్రాణం, చదువంటే ప్రాణం, ప్రేమంటే ప్రాణం, మాటంటే ప్రాణం, పాటన్నా సంగీతమన్నా ప్రాణం, కొన్ని ప్రాంతాలంటే ప్రాణం. ఇలా ఎన్ని సందర్భాలు ప్రాణమన్న పదంగా మన మదిలో మెదులుతాయో. ప్రాణమే, ప్రాణంగా ఉన్న పదమే ఈనాటి చిత్రసీమకు ఆధారం, ఆకర్షణ, ప్రాణం.

పండగలంటే ప్రాణం, పల్లెలన్నా ప్రాణం. ప్రాణంగా ఉన్నవి అన్నవే కాదు, జీవం లేనివి కూడా కొన్ని సందర్భాలలో మనం

ప్రధానంగా చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఊహలన్నీ ప్రాణం అన్న పదం చుట్టే తిరుగాడుతున్నాయి. ఆనందభైరవి చిత్రగీతం అది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో, క్షమించాలి, వాణిజ్యరం గానంలో వేటూరి రచన. విన్నారు రమేష్ నాయుడు సంగీతం.

0: పి సుశీల గానంలో రాజశ్రీ రచన విన్నారు. సత్యం సంగీతం, తులాభారం చిత్రం.
1: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.
0: పాటలకు ప్రాణం అన్న పదం ఆధారమై చిత్రసీమగా వింటున్నారు.

దారం గాలిపటానికి ఆధారమై గగనానికి ప్రయాణం. మరి ప్రాణం అన్న పదం ఆధారంగా చిత్రసీమ ప్రయాణం కొనసాగుతుంది. తేనె మనసులు చిత్రగీతం విన్నారు. రాజ్ సీతారాం పి సుశీల గానంలో వేటూరి రచన, బప్పీలహరి సంగీతం.

పాటలన్నీ తోరణాలై ప్రాణంగా పలకరిస్తూ ఆలోచింపజేస్తూ. సంగీతలక్ష్మి సినిమా నుండి పాట విన్నారు. ఘంటసాల పి సుశీల గానంలో సాలు రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో.

విలువైన ప్రాణం ఉన్నంతవరకే అనుకుంటే పొరపాటు. ఆ తరువాత కూడా విలువుంటుంది. ఎప్పుడు? అవయవాలను దానం చేసినప్పుడు. ఏది ఏమైనా జీవన పర్యంతం పోరాటమే, అదే అసలైన జీవన సౌందర్యం. విన్న పాట విక్రమ్ చిత్రంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

సృష్టి రహస్యాల సినిమా నుండి పాట విన్నారు. ఎస్ జానకి గానంలో దేవులపల్లి గీతం, పెండ్యాల సంగీతం. దేశమన్నా ప్రాణమే, దేహమన్నా కూడా ప్రాణమే, ఇలా ప్రాణమన్న భావన కలిగించే సందర్భాలు ఎన్నో. సందర్భాలు ఎలా ఉన్నా ప్రాణమన్న పదం ఆధారంగా చిత్రసీమను వింటున్నారు.

ఆధారంగా కొనసాగిన చివరి పాట అది. చిత్రగానంలో చంద్రబోస్ రచన, కళ్యాణి మాలిక్ సంగీతం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పటి నుండి 4 గంటల వరకు నవే కావాలి కార్యక్రమం కోసం రికార్డింగ్ కొనసాగుతోంది. శ్రోతలు పాల్గొనవచ్చు. ఇప్పుడు నిలయం సమయం 3 గంటలు దాటి 52 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై 5 గంటలకు పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ప్రాణం ఉన్నంత వరకు జీవనం, అదే జీవన సౌందర్యం కూడా. ఆంధ్రుడు చిత్రం నుండి పాట విన్నారు. చిత్రసీమలో చివరిగా ప్రాణం అన్న పదం

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఈనాటి ప్రసారంలో ముందుగా తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

చిత్రసీమలో ముందుగా విన్న పాట వంశానికి ఒక్కడు చిత్రంలో. సిరివెన్నెల రచన, రాజకోటి సంగీతం, గానమెస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం.

వినోదం సినిమా నుండి పాట విన్నారు. సిరివెన్నెల రచన ఎస్వి కృష్ణారెడ్డి, సంగీతం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. చివరిగా ఊరికి మనుగాడు సినిమా నుండి పాట వినబోతున్నారు మనో, శైలజ గానం, భువనచంద్ర సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

ఎండల్లో ఎన్నెలచే

0: ఒకే మాటాలచ్చే.
1: మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలను విన్నారు కదా, ఇప్పుడు విందాం.

0: కార్యక్రమంలో వాంఛ ప్రకటనలు విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు శ్రోతలు పంచుకున్న జోక్స్ని విందామా?
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి మాట్లాడుతున్నారు?
1: మేడం కడప నుంచి.
0: గోపాల్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఓకే, ఈ రోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
1: కొడుకు వచ్చేసి వెంగమణి, వెంగమణి దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడనమాట. వచ్చి, ఒరే వెంగమణి, నువ్వు డిగ్రీ పరీక్ష పాస్ అయితే నీకు కారు కొని పెడతారా అంటారు. దానికి కుమారరత్నం వచ్చేసి, సరే నాన్న, పాస్ అయితే కారు కొని పెడతానన్న, బాగుంది, మరి పైలెట్ను అంటారు. ఫెయిలైతే రిక్షా కొని పెడతారా?
0: అంతే కదా, ఫెయిల్ అయితే ఏం చేస్తారు అనే డౌట్ అందరికి ఉంటది.
1: రిక్షా లాక్కొని జీవనం గడుపుకో అంటారు.
0: చాలా బాగుంది
1: మేడం. ఇప్పుడు మాస్టర్ వచ్చేసి స్టూడెంట్ అడుగుతాడు, అన్నమయ్య ఎవరురా అని అడిగితే స్టూడెంట్, అక్కినే నాగార్జున సార్ అంటాడు. అన్నమయ్య ఎవరురా అని అడిగితే, మళ్ళీ వచ్చేసి ఠాకూర్ ఎవర్రా అంటే, చిరంజీవి సార్ అంటారు. అదే మేడం.
0: చాలా బాగుందండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలు మేడం. మేడం
0: ఓకే అండి.
2: హలో,
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం.
2: షాబ్జాన్ అమ్మా, కడప నకాశీ అమ్మా.
0: షాబ్జాన్ గారు ఎలా ఉన్నారండి?
2: దేవుని బాగున్నానమ్మా.
0: ఓకే అండి షాబ్జాన్ గారు, ఈ రోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: భార్య భర్తల సంభాషణ. ఏమండి, మీరు నాకు రోజు ఇచ్చే ఉదయం ఇంటి ఖర్చులకు ఆ డబ్బు 50-100 నేను ఎక్కడ పెట్టా గాని మన బుజ్జిగాడు తీసుకొని పోయి వాడుకుంటాడు అని ఖర్చులకు, మన ఇంటి ఖర్చులకు ఇబ్బందిగా ఉంది ఎట్లా చేయాలండి అంటే, భర్త అంటాడు, నేను ఇచ్చిన డబ్బు వాడు లేనప్పుడు వాడిని టెక్స్ట్ బుక్ లలో రాబెట్టు, టెక్స్ట్ బుక్ లో రాబెట్టాడు అయ్యో చేయడు కదా అని చెప్తాడమ్మా. అప్పుడు ఈయన ఏం చేస్తుందని వాడిని టెక్స్ట్ బుక్ లలో అల్మారీలో పెట్టేస్తుంది. కానీ అప్పుడు దొంగలు వాడు ఏం కనుక్కోలేక టెక్స్ట్ బుక్ లు కానీ డబ్బాలు అటు ఇటు బీరో అంతా వెళ్ళి ఖాళీ పోతాడమ్మా, బుక్ జోదికి పోడు అనమాట.
0: చాలా బాగుందండి. అయినా కానీ
2: తర్వాత ఇంకొక జోకమ్మా.
0: చెప్పండి.
2: ఒక కాలేజీలో లేడీస్ అంతా చదువుకునే వాళ్ళు ఉంటారు, దాంట్లో ఒక అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోయి అత్తవారింటి నుంచి పండగకు తొలి పండగకు అమ్మగారింటికి వస్తుందమ్మా. వస్తే అప్పుడు ఆ చెల్లికట్టెలు ఇరుగు పొరుగంతా అమ్మాయిని పెళ్లి కూతురునే ఈయన ఎట్లుండవు అని అంతా పలకరిస్తారమ్మా. నీ భర్త ఎట్లాంటి వాడు?

0: అత్తగారు ఎట్లాంటివాడు అని అందరూ పలకరిస్తాడమ్మా. పలకరిసినప్పుడు ఆయన ఏం రిప్లేస్తా అంటే, నా భర్త బంగారు కొండ, మా అత్త అనకొండ. అనకొండ అంటే పాములలో పెద్ద పాము.
1: అంతే కదా.
0: మా అత్త అనకొండ అంటాడమ్మా. అంతేనమ్మా.
1: చాలా బాగుందండి.
0: కొండ కిలో ఒకంటే పెద్దది అనకొండ.
1: చాలా బాగుందండి.
0: అంతేలేమ్మా ఈ రోజుకి.
1: ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
0: సరే అమ్మా.

0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
0: నా పేరు సాయిబాబా, పులివెందుల నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: సాయిబాబా గారు ఎలా ఉన్నారండి?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఇద్దరు బాధపడతాం మధ్య సంభాషణ.
1: చెప్పండి.
0: ఏమండి శ్రీవారు, పప్పు చేయమంటారా లేక చాట్ చేయమంటారా అని అడిగింది భార్య భర్త వినోదం. పప్పు చేయరాదా అన్నాడు వినోదు. 10 నిమిషాల తర్వాత ఏమండి శ్రీవారు, చారులో ఉప్పు సరిపోయిందో లేదో చూడండి అని అడిగింది. అదేంటి రాదా, నేను పప్పు కదా చేయమన్నాను అన్నాడు. మా అమ్మగారు మీరు చెప్పింది వినమంది గాని చెప్పింది చేయమని చెప్పలేదండి అంది. మేడం
1: చెప్పండి.
0: భార్యభర్తల మధ్య సంభాషణ, భార్యభర్తతో ఏమండి ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తారు అని అడిగింది. నేను కూడా చనిపోతా డియర్ అన్నాడు భర్త. నేను అంటే అంత ప్రేమ అండి మీకు అని అడిగి భర్త. అది కాదు సుజయ్, నాకుండే ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేదు. ఒక్కసారిగా ఆగిపోతుంది అన్నాడు.
1: అయ్యయ్యో,
0: అంతే అండి, ఎక్కువ సంతోషం తట్టుకోలేదు ఆగిపోతుంది అన్న.
1: అబ్బా ఏం చెప్పారండి, చాలా బాగుందండి సాయిబాబు గారు. ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
0: ఓకే ఉంటాం.
1: ఓకే అండి.

0: అయితే అయితే అయితే అయితే బద్దల్ బాసింగాలు అయితాయి.
1: మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం. నీయా

0: Ben Chat.
1: చిత్రగీతాన్ని విన్నారు కదా, కార్యక్రమంలో మరికొన్ని జోక్స్ని విందాం. హలో.
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: థ్యాంక్ యూ అండి. పొద్దుటూరు నుంచి విజయలక్ష్మి.
1: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి?
2: అంటే భర్త అంటాడు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దాంపా. ఒక డాక్టర్ దగ్గర వెంటే రిలాక్స్ కోసము స్విట్జర్లాండ్ గానీ ప్యారిస్ గానీ తిరిగి రమ్మన్నారండి. అంటే మనం ఎక్కడికి వెళ్తామంటే భర్త అంటున్నాడు, ఈ డాక్టర్ వద్దు, ఇంకొక డాక్టర్ దగ్గర పోదామని ఇంకొక డాక్టర్ కాడికి పోదాంపా అంటున్నాడు. మా మాస్ అంతా ఇదైపోయింది. ఇంకోటండి, సీత బరువు చూసుకుంటూ 66 కేజీలు ఉన్నాను అనుకుంది. కానీ ఒక రోజు కళ్ళజోడు పెట్టుకుని చూసింది, అప్పుడు ఆమె బరువు 88 కిలోలు. 88 కిలోలు అంటే కళ్ళజోడు బరువు 22 కేజీలా అనుకుంది. అప్పట్లాగలే మళ్ళా వాటిని తీసేసి బరువు చూసుకోవటం మొదలు పెట్టింది. అద్దాలు పెట్టుకొని కూడా, అద్దాలు పెట్టుకోకుండా 88 కేజీలు ఉన్నాను అనుకుంది.
1: అయ్యయ్యో, ఏంటండి పాపం అండి, పాపం ఆవిడ కొద్దిసేపు సంతోషపడే లోపలే దాన్ని తీసేశారు.
2: పాపం అద్దాలా అనుకుంది, అంత బరువు అనుకుంది, అద్దాలు పెట్టుకోకుండా చూస్తుంది. ఆరులకు తెలుస్తుంది కదా, 68 ఉంటేనే కొంచెం బట్టలు వస్తాయి
1: అంతే కదా. మరి
2: అది అదే అండి జోకు.
1: చాలా బాగుందండి,
2: థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి,
2: ఉంటా.
1: ఓకే ఓకే.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం.

0: సరే మేడం, నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఈరోజు ఎలాంటి చోక్ నెంబర్ మాతో పంచుకోబోతున్నారు?
0: ఇద్దరు ఫ్రెండ్స్ మేడం మాట్లాడుకుంటున్నారు. ఆమె నీకు ఈత వచ్చా అని అడుగుతుంది మేడం అబ్బాయిని. ఆయన చూ నేను గది ఈత గారిని అంటాడు మేడం. ఆమె సరే అయితే టీలో బిస్కెట్ పడింది ఇది తీసి అంటాడు మేడం. అంతే మేడం, టీలో బిస్కెట్ పడిందంట ఆ గది గీసే బిస్కెట్ తీసేయమంటారు మేడం. అట్లా తీసేస్తారు అట్లా మేడం. ఏదన్నా ఏర్లలో ఏదన్నా పడితే తీసిస్తారు. ఈ బిస్కెట్ పడితే ఎట్లా తీసిస్తారు మేడం? మా అమ్మాయి టీలో బిస్కెట్ పడింది తీసేయమంటుంది.
1: అంతే కష్టం కదండి.
0: అదే ఆ అబ్బాయి ఎట్లా తీసిస్తాడు మేడం అడగడము
1: కష్టమైతది కదా. ఎంతైనా గానీ
0: భార్య పెళ్ళైనప్పుడు అంటే చెప్తున్నా నాకు అన్ని పనులు చేసుకోలేకపోతున్నా నాకు సాయం పట్టు అని చెప్తాను అంటాడు మేడం. కాస్త సాయం చేయమంటది మేడం అన్ని పనులు చేసుకోలేక. భర్త నేను అదే అంటున్నాను, ఒకదాని ఎంత అంటే కష్టపడతావు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోవే అంటాడు మేడం. అంటాడు ఆమె పెళ్ళి పని చేసుకోలేక సాయం చేయమంటుంది భర్తను.
1: అంతే కదండి,
0: ఆయన చేయలేక నేను ఇంకో పెళ్లి చేసుకుంటా నువ్వు ఒప్పుకో అని చెప్తున్నాడు మేడం. అది
1: చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ధన్యవాదాలండి, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
0: మీకు కూడా ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి. హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: నవే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: థ్యాంక్స్ మేడం. బళ్ళారి నుంచి మధ్యలేటి శ్రీనివాసులు మాట్లాడుతున్నాను మేడం.
1: శ్రీనివాసులు గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. ఈరోజు ఎలాంటి జోక్ నెంబర్ మాతో పంచుకోబోతున్నారు?
2: మేడం, ఒక బాస్ సింగల్లో ఇట్లా అంటాడు అనమాట, నువ్వు చేయాల్సిన పని ఏంటో మీ సూపర్వైజర్ చెప్పాడా నీకు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, చెప్పాడు సార్ అంటాడు. ఏం పని చెప్పారు నీకు అంటే, మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు కనపడగానే నన్ను నిద్ర లేపమన్నారు సార్ అంటారు.
1: చాలా బాగుందండి.
2: ఇంకోటి చెప్పండి మేడం.
1: చెప్పండి.
2: గిరి అతని భార్య ఇద్దరు ఒక లాడ్లో దిగింటారు. దిగిన తర్వాత వాళ్ళకి కొట్లాడుకుంటారు అక్కడ. అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఫోన్ చేస్తాడు మేనేజర్కి, హలో అర్జెంట్ గా రూమ్ నంబర్ 420కి ఎవరినైనా పంపండి సార్ అంటాడు. మా ఆవిడతో నాకు పెద్ద గొడవ అయింది, నా భార్య కిటికీలో నుంచి దూకేస్తానంటుంది సార్ అంటాడు. అప్పుడు ఆ హోటల్ మేనేజర్ ఏమంటాడు, సారీ సార్ మీరే పరిష్కరించుకోవాలి అని చెప్పి చెప్తాడు. మేము కల్పించుకోవడం బాగుండదు అని చెప్తాను అనమాట. అప్పుడు అతను అంటాడు, చెప్పేది పూర్తిగా వినండి సార్, అది పర్సనల్ సమస్య కాదు, మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఎంత ప్రయత్నించినా కిటికీ తెచ్చుకోవడం లేదు, అందుకోసం వచ్చి ఇమ్మీడియట్ కిటికీ తీయండి అంటాడు.
1: అయ్యయ్యో చాలా బాగుందండి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలండి శ్రీనివాసులు గారు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి.
3: హలో.
1: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి.
1: నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి.
3: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: నేను కడప నుండి మేడం.
1: మీ పేరండి?
3: నా పేరు ఖాజా మేడం, యాసిన్ పాన్బిడ.
1: ఖాజా గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నామండి.
1: ఈరోజు ఎలాంటి జోక్ నెంబర్ మాతో పంచుకోబోతున్నారు?
3: తల్లి గడువుల సంభాషణ మేడం.
1: చెప్పండి.
3: తండ్రి తన కొడుకు సందేహాలని నివృత్తి చేస్తున్నాడు. కొడుకు అన్నాడు, డాడీ డాడీ అతివృష్టి అంటే ఏమిటి అండి? మీ మమ్మీ శాపం చేయడం నాన్న అన్నాడు. మరి అనావృష్టి అంటే ఏంటి నాన్న అంటే, తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాడు. అసలు
1: అంతే కదండి, మరి
3: షాపింగ్ చేయడము అనవసరం అంటే ఏమి లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కోల్పోవడం.
1: చాలా బాగుందండి, ధన్యవాదాలండి. మీరు లైఫ్ జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
3: థాంక్యూ మేడం.
1: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం మేడం.
1: నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
0: నా పేరు ఎస్ పోలేరయ్య, కృష్ణారెడ్డిపల్లి గ్రామము, అనంతపురం మండలము, అనంతపురం జిల్లా. నమస్తే మేడం, బాగున్నారా మేడం?
1: నమస్తే అండి పోలేరయ్య గారు, బాగున్నామండి మేము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు పోలేరయ్య గారు?
0: చెప్తా వినండి మేడం.
1: చెప్పండి.
0: భార్య భర్తల మధ్య సంభాషణ. భార్య అంటుంది, ఏమండి నాకు ఎన్ని సమ్మానాలు కొట్టిపోయినా గానీ ఒక పెళ్లి పేరే పెళ్లి చేసినాడు కదా, నీకు నాకు పెళ్లి చేసిన పెళ్లి పేరయ్యే యాక్సిడెంట్ లో చనిపోయినాడు ఇవాళ అని భార్య అంటుంది. ఆయన ఏమంటారు, పోతే పోనీ లేవో చేసిన కర మీ ఊరికనే పోతుంది అంటారు.
1: అయ్యయ్యో,
0: అంటే ఇద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ సరిగ్గా చేసిపోయింది ఆయన.
1: అదే అర్థమైంది పెళ్లిళ్ళ పేరయ్య అంటే, ఇంకా అప్పట్లో అలానే అనేవాళ్ళు కదా పెళ్లిళ్ళ.
0: అదే బాధపడాలి కదా, బాధపడకుండా.
1: కానీ బాధపడడం లేదా ఆయనకి, ఆయన కడుపులో ఉండే బాధ చెప్పేస్తున్నాడు. ఆ మాట అనేస్తున్నాడు కదా.
0: ఇంకా
1: చెప్పండి పోలేరయ్య గారు.
0: పెళ్లి కూతురికి పెళ్లి కుమార్తెకి పెళ్లి చేసి బయటకు వచ్చి నక్షత్రం చూపిస్తాడు కదా పురోహితుడు, అరుంధతి నక్షత్రము.
1: అవునవును.
0: దండం పెట్టుకోండి బాబు, దండం పెట్టుకుంటాడు. తర్వాత పెళ్లి కుమార్తె చూపిస్తాడు కనిపిస్తుంది అంటే, మళ్ళీ పెళ్లి కుమార్తె అరుంధతి నక్షత్రం అంటే ఏమో పెళ్లి చేసిన 16 లక్షలు అప్పుడు కనపడుతుంది కానీ నాకు నక్షత్రం ఏం కనపడలేదు అని అంటాడు.
1: ఓకే అండి, ధన్యవాదాలండి పోలేరయ్య గారు. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: ఇక రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో గోవిందాష్టకం, శ్రీకృష్ణ భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి, వ్యాఖ్యాత శ్రీమతి జి సావిత్రి యాదవ్. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం శ్రీ సుంకాజీ దేవేంద్రచారి గారి చదివింపులు కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఓజోన్ డే సందర్భంగా కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. చివరిగా శ్రీమతి టి గంగమ్మ పాడిన జానపద గీతాలు కూడా వినవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేషవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు అన్న అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు, సందేహాలకు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852, ఇది కడప ఎస్టీడీ కోడ్, దీనికి జతగా 244197, మరొక నెంబర్ 244119 అన్న నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ తేనేపల్లి త్యాగరాజ వారి శాక్సోఫోన్ వాయిద్యం ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మహిళాభారతి కార్యక్రమంలో 1:30 మహిళాభిరుచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం
1: 6:05. The Ministry of External Affairs has said several issues were discussed during the meeting between Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping on the sidelines of the 18th BRICS summit held in New Delhi recently. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said the Prime Minister referred to India's concerns and underlined that both sides should show sensitivity to each other's core concerns. Replying to a query regarding attack on a commercial vessel MT El Gaya off the coast of Oman, Mr. Jaiswal said targeting commercial shipping, seafarers, civilians and civilian infrastructure in the region is unacceptable to India.
2: This attack happened off the coast of Oman. It was a Panama flagged ship on which we had 14 Indian nationals or seafarers, of which 13 have been rescued, and we deeply thank the Omani authorities for rescuing our nationals. One Indian national is missing. Search and rescue operations continue with the help of the Omani authorities, and our embassy is in close touch. We urge that free and safe navigation and flow of commerce through international waterways in the region be restored at the earliest.
1: On the 70 lakh rupee reward announced by Pakistan on Jaish-e-Mohammed chief Masood Azhar, the MEA spokesperson said such gimmicks and attempts at hoodwinking by Pakistan are not new. Defence Minister Rajnath Singh today emphasized that self-reliance in defence sector can be achieved through seamless collaboration among the defence forces, research and development institutions and the industry. He called for greater dialogue, co-development and co-production to accelerate technology adoption and strengthen India's defence manufacturing ecosystem. The Defence Minister was addressing the DRDO Industry Synergy Meet Vimarsh 2026 in New Delhi. He said DRDO has demonstrated its capabilities in every field, from missiles to radars, combat aircraft to submarines, electronic warfare system to artificial intelligence. Chief ministers of Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Haryana, Rajasthan and Delhi today

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్టాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్టంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికొచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో

0: ఇల్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5,00,000 రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 వీఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబకీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు.

0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్టంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ది, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటి డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటిలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యకరణం భారతాయ అస్వీకార్యమస్తి. రక్షామంత్రి రాజనాథ్ సింహః రక్షాక్షేత్రే ఆత్మనిర్భర్తాం ప్రాప్తుం సశస్త్ర బలానాం రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థాయాః తథా ఉద్యోగ జగతః మధ్యే అధిక సహకారస్య ఆహ్వానం కృతవాన్. ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ హిమాచల ప్రదేశ హర్యాణా రాజస్థాన్ దిల్లీ చేత్యేతేషాం ముఖ్యమంత్రిభిః యమునానద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధ స్థాపితః. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య సాయం నవదిల్ల్యాం అఫ్ఘానిస్తానం విరుద్ధ్య ద్వితీయాయాం వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రీయ స్పర్ధాయాం క్రీడిష్యతి. అథ వార్తాః విస్తరేణ. నవదిల్ల్యాం ఆయోజితస్య అష్టాదశతమస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా చీనదేశస్య రాష్ట్రపతినా సహ వార్తాలాపః కృతః ఇతి విదేశమంత్రాలయేన సంసూచితం. నవదిల్ల్యాం సాప్తాహిక వార్తాహర సమ్మేళనస్య సమయే మంత్రాలయస్య ప్రవక్తా రణధీరజాయ సవాలః అవదత్ యత్ తయోః వార్తాలాపస్య సమయే ప్రధానమంత్రి సబలం ప్రతిపాదితవాన్ యత్ ఉభౌ పక్షౌ పరస్పరం మూల చింతా విషయే సంవేదనశీలతాం దర్శయితవ్యం. ఓమానస్య తట సమీపే వాణిజ్యిక పూతస్య ఎంటీఎల్ గయ్యా ఇత్యస్య ఉపరి కృతే ఆక్రమణ సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ శ్రీ జయసవాలః ఉక్తవాన్ యత్ అస్మిన్ ప్రదేశే వాణిజ్యిక పోతానాం సముద్రీయ కర్మకరాణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యకరణం భారతాయ అస్వీకార్యమస్తి. పాకిస్తానద్వారా జైషే మొహమ్మద్ సంఘటనస్య ప్రముఖాయ మసూద్ అజహర్ ఇత్యస్మై పాకిస్తానస్య 70 లక్ష రూప్యకాణాం పారితోషికస్య ఘోషణా సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీరజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానస్య ఏతాదృశాని కౌశలాని జనవంచనాయాశ్చ ప్రయత్నాః నూతనాః న సంతి. భారతం పూర్వమపి ఏతాదృశాన్ ప్రయత్నాన్ దృష్టవానస్తి. శ్రీజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానం కేవలం ఘోషణాః న కృత్వా దృఢకార్యాణి కుర్యాత్ యతః ఏతాదృశ్యః ఘోషణాః అంతతః నిష్ఫలాః ఏవ భవంతి. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య ఉక్తవాన్ యత్ భారతం రక్షాక్షేత్రే ఆయాతేషు ఆశ్రితం న భవేత్ అపితు ఆత్మనిర్భరతా దిశి అగ్రే గచ్చేద్ ఇతి సునిశ్చేతుం ప్రశాసనేన వివిధాః ఉపాయాః కృతాః సంతి. సహ బలం దత్తవాన్ యత్ రక్షాబలానాం అనుసంధాన వికాస సంస్థానాం తథా ఉద్యోగ జగతః మధ్యే నిర్బాధ సహకారేణ ఆత్మనిర్భరతా ప్రాప్తుం శక్యతే. అసౌ ప్రౌద్యోగికీం శీఘ్ర స్వీకరణాయ తథా భారతస్య రక్షానిర్మాణ పారిస్థితికీ తంత్రస్య సుదృఢీకరణాయ అధిక సంవాదస్య సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ ఆవశ్యకతాయాం బలం దత్తవాన్. నవదిల్ల్యాం ఐషమః రక్షానుసంధాన వికాస సంఘటన ఉద్యోగ సమన్వయ ఉపవేశనం విమర్శ ఇత్యేతం సంబోధయన్ శ్రీ సింహః ఉక్తవాన్ యత్ రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థయా యుద్ధ విమానేభ్యః ఆరభ్య పండుబ్బి పర్యంతం అథ కృత్రిమ బుద్ధిమత్తా పర్యంతం చ వివిధేషు క్షేత్రేషు స్వకీయాః క్షమతాః ప్రదర్శితాః సంతి. రక్షామంత్రి ఉక్తవాన్ యత్ విగతేషు కతిపయేషు వర్షేషు రక్షాక్షేత్రే కృతాః పరిష్కారాః అభూతపూర్వాః సంతి తథా అనేకే మహత్వపూర్ణాః నిర్ణయాః స్వీకృతాః యేన అస్మిన్ క్షేత్రే వ్యాపక పరివర్తనం జాతం.
1: टीडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी हैं। आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं। अब डीआरडीओ और इंडस्ट्री की पार्टनरशिप केवल प्रोडक्शन तक ही सीमित नहीं रहनी चाहिए, रिसर्च, डिजाइन, टेस्टिंग, सर्टिफिकेशन और मैन्युफैक्चरिंग की पूरी वैल्यू चेन में साझेदारी हमें बढ़ानी होगी।
0: उत्तर प्रदेश, उत्तराखंड, हिमाचल प्रदेश, हरियाणा, राजस्थान, दिल्ली चेत्येतेषां नगराणां मुख्यमंत्रिभिः अद्य यमुना नद्याः पुनरुद्धाराय किशाऊ बहुउद्देशीय बन्ध परियोजना सम्बद्धे सन्धौ हस्ताक्षराणि कृतानि। नवदिल्ल्यां केन्द्रीय गृहमन्त्रिणः अमितशाहस्य उपस्थितौ अस्मिन् सन्धौ हस्ताक्षराणि जातानि। अस्मिन् अवसरे केन्द्रीय जलशक्ति मन्त्री सीआर पाटिलः, केन्द्रीय गृहसचिवः, केन्द्रीय जलसंसाधन सचिवः तथा सम्बद्ध राज्याणां मुख्यसचिवाश्च उपस्थिताः आसन्। अस्य वर्षस्य जून मासे केन्द्रीय गृहमन्त्री एतेषां राज्याणां मुख्यमन्त्रिभिः सह अस्मिन् विषये उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तस्मिन् उपवेशने निर्णीतं यत् किशाऊ बहुउद्देशीय बन्ध परियोजनायाः जलघटकस्य व्ययस्य 90% केन्द्र प्रशासनं केन्द्रीय सहायता रूपेण निर्वक्ष्यति, अवशिष्टं 10% वित्तीय भारं षड्भिः सहभागी राज्यैः विभज्य वहिष्यते। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। पर्यावरण वन जलवायु परिवर्तन मंत्री भूपेन्द्र यादव उक्तवान यत् भारतम स्वस्य सतत विकासस्य संरचनायां चक्रीय अर्थव्यवस्थायाः सिद्धांतान् समावेशयितुं प्रतिबद्धमस्ति। मन्त्रिणा उक्तं यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे भारतेन पुनरुपयोगस्य, जीर्णोद्धारस्य, संरक्षणस्य च स्वकीयाः प्राचीन सांस्कृतिक मूल्याः समकालिक नीतिषु समावेशिताः। अद्य गांधीनगरस्य महात्मा मन्दिरे आयोजितस्य ऐषमः WCEF इति विश्वचक्रीय अर्थव्यवस्था मञ्चस्य दशम संस्करणस्य उद्घाटनसत्रं सम्बोधयन् मन्त्रिणा प्रतिपादितं यत् EPR इति विस्तारित उत्पादक उत्तरदायित्व नियमाः तथा मिशन लाइफ सदृशाः उपक्रमाः चक्रीयार्थव्यवस्थायाः सुदृढीकरणाय महत्वपूर्णाः प्रयत्नाः सन्ति इति। ब्रिक्स नवदिल्ली घोषणा, भारत यूरोपीय संघ संयुक्त रूपरेखा, मिशन लाइफ सदृशानां बहुविध वैश्विक सहयोगोपक्रमाणां उल्लेखं कुर्वता मन्त्रिणा उक्तं यत् पुनः प्रयोग व्यवस्थायाः प्रारम्भः गृहेभ्यः एव भवितव्यः। गुजरातस्य मुख्यमंत्री भूपेन्द्र पटेलः अस्य मञ्चस्य उद्घाटनं कृतवान्। भारते प्रथमवारं अस्य मञ्चस्य आयोजनं भवति। भारतस्य लोकसेवा प्रसारकं दूरदर्शनम् अद्य स्वस्य 67वां स्थापना दिवसम् आचरति। लोकसेवा प्रसारकेण 950-1910 वर्षे ऑल इंडिया रेडियो इत्यस्य अन्तर्गतं प्रायोगिक दूरदर्शन सेवा रूपेण स्वस्य यात्रा समारब्धा। विगतेषु दशकेषु इदं सूचना प्रसारणस्य, सांस्कृतिक संरक्षणस्य, राष्ट्रैक्यस्य च महत्वपूर्णं माध्यम रूपेण विकसितमस्ति। उपग्रह माध्यमेन तथा DTH इति सेवाभिः च इदं देशस्य प्रायः 100% जनसमूहं उपगच्छति। अमेरिकायाः न्यायालयेन वैदेशिक छात्राणां वार्ताहराणां च कृते ट्रम्प प्रशासनेन निर्धारितेषु नूतन पारगमनानुमतिपत्र नियमेषु प्रतिबन्धः स्थापितः। भारतस्य महान् अभियन्तृषु अन्यतमस्य भारतरत्नस्य मोक्षगुण्डं विश्वेश्वरय्यावर्यस्य जन्मदिवसस्योपलक्ष्ये अद्य राष्ट्रिय अभियन्तृदिवसः आचर्यते। विश्वेश्वरय्यावर्यस्य योगदानस्य स्मरणार्थं, राष्ट्रस्य विकासे अभियन्तॄणां भूमिकायाः सम्मानार्थं च प्रतिवर्षं सितम्बरमासस्य 15 दिनाङ्के अयं दिवसः आचर्यते। पुरुष क्रिकेट क्रीडायां अद्य सायंकाले सार्ध सप्तवादने दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे द्वितीयायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:30.

ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో దోమల శంటి నరసింహులు గారు పాడిన జానపద గీతాలు విందాం.

0: ఇంతవరకు మీరు దోమల సంటి నరసింహులు గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం, కాటి సన్నివేశం, చంద్రమతి పాత్రలో శ్రీ ఏటూరి దానం, హరిశ్చంద్ర పాత్రలో శ్రీ వి సుబ్బరాయుడు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50. వ్యవసాయ సూచనలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకు లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవనక్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించారు కానీ వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతల్లో తేడాలు లేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో, కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. దీనివల్ల మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని. ఇది మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడంలోనూ, కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ, స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి

కాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే, ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత కాడ గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పేర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు, ఆకుపచ్చ, నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్లు, గింజలు, విత్తనాలు అభివృద్ది కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే, ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం, దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. శాఖీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుపచ్చగా మాడిపోతాయి. ఆకు కొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్లు, కూరగాయల పంటల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉప పోషకాల విషయానికి వచ్చినట్టయితే, కాల్షియం. ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడ్డానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది. వేరు పెరగదు. మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే, ఈ పోషకాన్ని మొక్క మెగ్నీషియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థంలో మెగ్నీషియం ప్రధానమైంది. నేలలోని భాస్వరాన్ని గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకుల అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులో మచ్చలు ఏర్పడ్డ భాగాలు పసుపు రంగుగా మారి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. రెమ్మలు బలహీనమై ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా అంచులు పైకి ముడుచుకుని ఉంటాయి. గంధకం విషయానికి వచ్చినట్టయితే, ఈ గంధకాన్ని మొక్క సల్ఫేట్ రూపంలో తీసుకుంటుంది. ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు. మొక్క సన్నగా, పొట్టిగా, ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజాతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే, జింక్. ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి, నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే, లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది.
మొక్కలు రాగి పోషకాన్ని రాగి ధాతువు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారీలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంజైముల చర్యలో రాగి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక మొక్కల రాగి లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే, ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా

0: చూసినట్లయితే ఇది ఇనుము ధాతువు రూపంలోనే మొక్క తీసుకుంటుంది. ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇది చాలా ప్రధానమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ల తయారీకి సహాయపడుతుంది. ఈ ఇనుపధాతు లక్షణాలు గనక మనం చూసినట్లయితే ఆకులోని పచ్చని పదార్థం కోల్పోతుంది. ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ ఇనుపధాతు లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కలు మ్యాంగనీస్ ని మ్యాంగనీస్ ధాతు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుగ్గా జరిగేటట్టుగా చేస్తుంది. ఇక మొక్కల్లో ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని గనక మనం గమనించినట్టయితే ఇది ఇనుపధాతు లోప లక్షణాలనే పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులో ఈన మధ్య భాగాలు పసుపు రంగా మారతాయి. అయితే ఈనెలు ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపంగాను గుర్తించాలి. మొక్కలు బోరాన్ పోషకాన్ని బోరేట్ రూపంలో తీసుకుంటాయి. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్క నీటి అవసరాలు తీర్చడంలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7 గంటలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్వాణి, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. రాత్రి 10:00 ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ద్రౌపది స్వయంవరం హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీమతి ఎం మునిలక్ష్మి భాగవతారిణి. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
6: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 1 1 9, అలాగే మరొక నంబర్ 244 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు

బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855224419197 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

రేపు రాత్రి 8 గంటలకు తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంశవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యాన వినవచ్చు. రేపు రాత్రి 9:30 తిరిగి 10:45 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కు గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకీ హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
0: గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు.

0: ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్టాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలు ఉండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals: mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30

0: అలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: నమస్కారం, కిసాన్ మణి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా రైతుకు ప్రశ్న, అనంతరం ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, తదనంతరం సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, చివరగా రైతు ప్రశ్నకు జవాబు. మరి ముందుగా రైతుకు ప్రశ్న.
2: రైతు సోదరులకు ఈనాటి ప్రశ్న.
0: పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవలసిన విషయాలు ఏవి? ప్రశ్న మరోసారి, పాడి పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవలసిన విషయాలు ఏవి? ఇప్పుడు వినండి ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయం.
3: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి అపర్ణ గారు ఉన్నారు. వీరు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గృహ విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి పి అపర్ణ గారు.
4: నమస్తే అండి.
3: మరి ముఖ్యంగా అండి, ఇటీవలి కాలంలో గృహ విజ్ఞాన శాస్త్రం పరిధులు పెరిగాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్నైజేషన్ వచ్చినాక సివిలైజేషను అని చెప్పి, మళ్ళీ అర్బనైజేషన్ అని చెప్పి, తర్వాత ఈ ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ పైన ఆధారపడతా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే భారతదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడికి కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చూస్తే చిరుధాన్యాలు మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా

0: ఆ చిరుధాన్యాలపైనే మళ్ళా ఆధారపడదు. అంటే ఇదివరకట్లో మన పూర్వీకుల కాలంలో, తాతల కాలంలో, ముత్తాతల కాలంలో ఓ రాగి సంకటి, అంబలి, వీట్ల మీద మనము ఆధారపడి ఉండేవాళ్ళము, కొర్రన్నము. మరి ఇప్పుడు కొర్రన్నం అనేదే తినట్లేదు మన వాళ్ళు. ఈ కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు, ఇవన్నీ అరకలు, ఇవన్నీ తెలిసేటివి కాదు మనకు. ఎవరు సామాన్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకైతే తెలుసు, మన తండ్రులకు, తాతలకు, ఆ జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు పోషకాహారం అంటే ఏంటో తెలియజేయండి ముందుగా.
1: మనము ఇప్పుడు పోషక ఆహారం అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్చువల్ గా ఏంటంటే, మనం ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉంటేనే దాన్ని మనము పోషక ఆహారం అని అంటామండి. పోషక పదార్థాలు అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి. అంటే మనము రోజు చేసుకునే పనిని బట్టి కూడా ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లలో పోషక ఆహారాలు అవసరాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 7 రకాల పోషక ఆహారాలు మనకు నిత్య జీవితంలో అవసరమవుతుందండి. అవి ఏమేమి ఉంటాయి అంటే, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఎంజైమ్లు మరియు పీచు పదార్థాలు. ఇవన్నీ మనకు ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కంపల్సరిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి.
0: అంటే 7 పదార్థాలు ఖచ్చితంగా
1: ఖచ్చితంగా మనకు తీసుకోవాల్సిందే, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోషకాలు హెచ్చు తగ్గుల వలన కూడా మనకు పోషక లోపం అనేది ఏర్పడుతుందండి.
0: అంటే సరైన సమపాలలో తీసుకుంటేనే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది, తర్వాత దాన్నే పోషకాహారం.
1: దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు పోషకాహారాలు అనేటివి కూడా మనకు వస్తాయండి. కాబట్టి మనము డైలీ రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎన్ని విటమిన్స్ తీసుకోవాలి, ఇంత కాల్షియం తీసుకోవాలి, ఇంత ఐరన్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఇదిగా ఒక డైట్ ఇది ఉంటుందండి. దీని ప్రకారం మనము రోజువారీ ఆహారంలో తీసుకొని అది మీట్ అవ్వాలి. మనము అది మీట్ అవుతే మనకు పోషక ఆహార లోపాలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ పోషక లోపాలు వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు, దీనివల్ల ఈ పోషక లోపాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయండి. ముఖ్యంగా మహిళలకు. మహిళలకు ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
0: చాలా వరకు మధ్య వయస్కులైన మహిళలు ముఖ్యంగా ఈ కాల్షియం సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు. నడుము నొప్పి అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, ముఖ్యంగా తల్లు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉంటారు. మరి కాల్షియం ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉంటారు.
1: అవునండి, ఇది కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా మహిళల్లో, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకి టైం ఉండకపోవడము, ఇంట్లోనే పనులు చూసుకోవడము, లేకపోతే ఆచారాల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మహిళలు పని ఒత్తిడికి లోనవుతూ దీనివల్ల లోప పోషణ అనేది ఎక్కువ కలుగుతుందండి. ఇందులో మహిళలకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా కానీ బాలింతల తల్లులు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే తినే తిండి ఆహారంలో పోషక ఆహారం, కాల్షియం కంటెంట్ ఉండాలి, ఐరన్ కంటెంట్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే పోషక లోపం అనేది కొంతవరకు తగ్గుతుందండి. దాంట్లో ఏంటంటే మనము చిరుధాన్యాలు అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
0: మరి చిరుధాన్యాలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పారండి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కాల్షియం లోపం అని. ఈ కాల్షియం లోపానికి నువ్వులు తింటే సరిపోతుంది. ఇక ఐరన్ లోపం అని కూడా చెప్పారు బాలింతల విషయంలో. మరి బెల్లం తింటే సరిపోతుంది. ఈ బెల్లం నువ్వులు ఉంటలు కూడా అందుకే చేస్తారు.
1: పూర్వకాలంలో ఇలా తినేవారండి. అవునండి,
0: ఒక ప్రతిదీ ఉండేది. చాలా చక్కని విషయం గుర్తు చేశారండి. మరి చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు, అసలు చిరుధాన్యాలు ఏ అంటే ఏంటేంటో తెలియజేస్తారా అండి?
1: మెట్ట ప్రాంతాలలో మనకు చిరుధాన్యాలు పండించుకోవచ్చు అండి. మెట్ట ప్రాంతాలు అనేటివి మనకు చిరుధాన్యాలు అనుకూలంగా ఉంటుంది. చిరుధాన్యాల కోత అనంతరం మనము దీనిలోని, యాక్చువల్ గా ఏంటంటే చిరుధాన్యాలు అనేటివి అందరికి తెలుసు, కానీ దాన్ని రుచికరంగా ఎలా చేసుకుని తినాలి అనేది ఎవరికి తెలియట్లేదు. అందుకే మనము చిరుధాన్యాలు అనేది అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మనం ఆహారంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే రుచికరంగా ఉండకపోవడం. దీనికి మనం ఏం
2: చేస్తున్నాం,
1: వాల్యూ అడిషన్ ఖర్చుతోనే మనకు దొరుకుతాయి. దీని కాస్ట్ మా అంటే ఒక 30 రూపాయలు కేజీ అట్లా ఉంటాయి. ఏవైనా సరే, రాగులు గానీ, జొన్నలు గానీ, సజ్జలు గానీ, ఏవైనా సరే, అంటే పొట్టు తీసినవి ఒకటి, పొట్టు తీయనివి ఒకటి. అలా ఇప్పుడు మార్కెట్ లో

0: ప్రజెంట్ గా చాలా దీనికి భూమి కూడా చాలా ఎక్కువ అయిపోయి మనకు బాగా మంచి మార్కెట్ లో కూడా మంచి అవైలబిలిటీ ఉందండి వీటికి. ఈ చిరుధాన్యాలు ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దీంట్లో పోషక ఆహార విషయంలోకి వస్తే మనం తినే రోజువారి బియ్యం కన్నా కూడా అధిక రేట్లు దీంట్లో బలంగా ఉంటాయండి. కాబట్టి మనం రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది.
1: ముఖ్యంగా చిరుధాన్యాల గురించి మీరు చాలా చక్కని విషయం తెలియజేశారండి. చిరుధాన్యాలతో మనం చాలా వంటకాలు చేయొచ్చు అని చెప్పారు. అంటే రుచికరమైన వంటకాలు ఉండవు కాబట్టి చిరుధాన్యాలతో చేసుకోవడం అంటే ఇదివరకట్లో లాగా చేసుకోవడం తెలియదు, అందుకనే కనుమరుగా అవుతున్నాయని చెప్తా అన్నారు. మరి ఇంకొక ముఖ్య విషయం అండి, చిరుధాన్యాల్లోని పోషక విలువలు అవి తింటే కలిగే లాభాలేంటో తెలియజేస్తారా?
0: తెలుసుకుందామండి. మనము చిరుధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఏంటంటే వీటిని మాంసాకృతులు అని కూడా అంటారండి. మనం మన శరీరాన్ని నిర్మాణానికి తోడ్పడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి. ఇదే కాకుండా పిల్లలకి గర్భిణీ స్త్రీలలో కూడా వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్లు మనకు లభ్యమవుతాయి. కాల్షియం గురించి చూసుకుంటే మనం ఎముకల బలానికి ఉండేలా వచ్చేస్తుంది మనకు కాల్షియం. బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందండి. ఒక గ్లాసు రాగుల్లో ఉండే కాల్షియం మనకు దాదాపుగా 2 గ్లాసు పాలలో మనకు దొరుకుతుంది. 2 గ్లాసు పాలు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం రాగి జావ అండి. అట్లా తీసుకోవచ్చు మనము. ఇది కాకుండా దీంట్లో మనకు చిరుధాన్యాల్లో ఇనుము అనేది కూడా మనకు ఎక్కువ లభ్యం అవుతుంది. ఇనుము ఎక్కువ శరీరంలో ఎక్కువగా మనకు రక్తం తయారయ్యేలా చేస్తుందండి. ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది, కాబట్టి రక్తహీనత లోపం ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నెలలో నిండకుండానే ప్రసవం కావడము, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపశక్తులు తగ్గిపోవడము మొదలైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనము ఇనుము లోపం నివారించాలంటే సామలలో వరి బియ్యం కన్నా ఎక్కువ మనకు 5 రెట్లు ఇనుము దొరుకుతుందండి. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగ్నీషియం అంటే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి మనకు మెగ్నీషియం తోడ్పడుతుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు గుండె జబ్బులు తీవ్రతను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో వరి బియ్యం కన్నా ఎక్కువ మెగ్నీషియం మనకు లభిస్తుందండి. నియాసిన్ అనేది కూడా మనకు చిరుధాన్యాలలో దొరుకుతుందండి. ఇది ఏంటంటే మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలలో ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పీచు పదార్థం, ముఖ్యంగా మనకు చిరుధాన్యాల్లో దొరికేది పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే విరేచనాలు వంటి రోగాలు వచ్చినప్పుడు తొందరగా కోలుకునే శక్తిని ప్రసాదించడానికి మనకు చిరుధాన్యాలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మనకు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలు ఏంటంటే ముందుగా ఏంటంటే చిరుధాన్యాలు మనం కొంచెం తిన్నా ఎక్కువసేపు మనకు కడుపులో అంటే కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ అనేటివి కొంచెం తక్కువలో ఉంటాయి, కాబట్టి దీనికి ఏంటంటే తింటుంటే టైం తక్కువ పడుతుంది, డైజెషన్ తక్కువ పడుతుంది. కాబట్టి మనం కొంచెం తిన్నా ఏంటంటే బాడీకి హెవీగా అనిపిస్తుంది. దాంతో పాటు పోషకాలు కూడా మనకు దీంతో మనకు లభిస్తాయి. ఇది కాకుండా బి విటమిన్ చర్మాన్ని, జుట్టుని, కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి. బి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి పిత్తాశయ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకు చిరుధాన్యాలు కాపాడుతాయి. అవి కాకుండా ఫాస్ఫరస్ కణాల పెరుగుదలకు అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడుతుందండి. నాడి వ్యవస్థ పనితీరుకి పిండి పదార్థాలు శక్తిగా మారడానికి సహకరిస్తాయి మనకు ఈ చిరుధాన్యాలు. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుందండి. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్నపిల్లల్లో గర్భిణీ స్త్రీలలో పెరుగుదల ఉపయోగపడుతుంది. ఇది సరిగ్గా లేకపోతే పిల్లలు లోపపోషణకు గురి అవుతారు. అట్లే కాకుండా తల్లు ముఖ్యంగా అంటే టైంకి డెలివరీ అవ్వకుండానే ముందుగానే డెలివరీ అవ్వడము అట్లాంటివి మనకు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లోపం వల్ల మనకు ఇది అవుతుంది. ఇవి ఎక్కువ మనకు రాగులు సజ్జల్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా జింక్ అనేది పెరుగుదలకు చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది మనకు చాలా అవసరం పడుతుందండి. శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానాలంటే జింక్ మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి గర్భంతో ఉన్న స్త్రీలు జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల పిండం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సామల్లో మనకు ఇది పుష్కలంగా లభిస్తుందండి. ఇవి మనము చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలు.
1: చాలా చక్కగా వివరించారండి. ముందు ముందుగా చిరుధాన్యాల్లో పోషకాలు ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియని విషయము, అంటే తెలిసినా గానీ అవగాహన లోప

0: ఉంది, చాలా మందికి అవగాహన లేదు. మరి మీరు మాంసకృతులు చాలా బాగా ఉంటాయి అని చెప్పారు, వరి కన్నా దీంట్లోనే బాగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మనది మెట్ట ప్రాంతము, మెట్ట జిల్లా కిందనే వస్తుంది. మరి వరి పండిస్తూ ఉన్నాం కానీ మరి పశ్చిమ ప్రాంతం మీరు పనిచేసే వైపు అయితే, బనవాసి వైపు, మరి టోటల్గా పశ్చిమ ప్రాంతంలో ఈ మెట్ట సాగే చేస్తూ ఉన్నామండి. ఈ మెట్ట సాగు చేసేటప్పుడు ఈ చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరకలు ఇవి చేసుకోవడం వల్ల, సాగు చేయడం వల్ల చాలా లాభాలు లబ్ధి పొందుతామని చెప్పారు. ఆ లబ్ధి పొందడం కూడా ఎలాగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం, ఒక గ్లాసు రాగి జావ తాగితే 2 గ్లాసుల పాలతో సమానం అని చెప్పారు. మరి పాలు కూడా విపరీతమైన ధరలో ఉన్నాయండి. మరి అటువంటి తరుణంలో రాగులు తాగడం మంచిదని చెప్పి తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్య చాలా వరకు ఐరన్ తో అధిగమించవచ్చు అని చెప్పారు. ఈ ఐరన్ సామల్లో చాలా బాగా ఉంటుందని తెలియజేశారు. ఇక మెగ్నీషియం వచ్చేసి ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ బీపీ, రక్తపోటు, తర్వాత షుగర్, డయాబెటీస్ వీటితో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవలి కాలంలో చూస్తే 30-25 ఏళ్ళ పిల్లలకే షుగర్, బీపీలు వస్తూ ఉన్నాయండి. అంటే వారి డైలీ యాక్టివిటీస్ ని బట్టి, వారి దినచర్య, తర్వాత వారి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, పని ఒత్తిడి, వీటి వల్ల చాలా వరకు ఈ రెండింటి బారిన పడతా ఉన్నారు. మరి మెగ్నీషియం ని తీసుకుంటే వీటిని అధిగమించి కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా మనకు చాలా వరకు నియంత్రించవచ్చు చిరుధాన్యాల వల్ల అని తెలియజేశారండి. ఇక ముఖ్యంగా పీచు పదార్థాలు తింటే, మనకు ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే అరుగుదల, మలబద్ధకము ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ అయ్యి మంచి హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విటమిన్ బి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ రావు అని చెప్పి, ఈ తర్వాత క్యాన్సర్ కూడా రావడానికి తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత జింక్ గురించి తెలియజేశారండి. ఈ జింక్ తీసుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మాంతాయి అని చెప్పి చెప్పారు. ఇది ఈ జింక్ సామల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. మరి ఫాస్ఫరస్ శరీరంలో ఎదుగుదలకు, పెరుగుదలకు, కణాల విభజన త్వరగా జరిగి శరీరం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. ఇక ఫోలిక్ యాసిడ్ ఈ రాగులు సామల్లో ఎక్కువగా ఉంటుంది, మరి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన అది కాబట్టి. అంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యము. మరి చిరుధాన్యాలు సమపాలల్లో కరెక్ట్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, మరి ఆరోగ్యంతో పాటు అతని జీవిత కాలం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారండి. ఇక చివరిగా అండి, చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు తెలియజేస్తారా?
1: తప్పకుండా తెలుసుకుందాం అండి. చిరుధాన్యాలను మనము ఇంతకుముందు ఏంటంటే పాతకాలంలో మామూలుగా కొర్రన్నం తినేవాళ్ళు, చాలా వరకు కొర్రన్నం, జొన్న రొట్టెలు ఇవే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము చిరుధాన్యాల్లో కొంచెం విలువ జోడింపు, దీన్ని విలువ జోడింపు చేసుకుని రుచికరంగా మనము వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందుగా ఏంటంటే మనము కొర్రన్నం చేసుకోవచ్చు. కొర్ర పాయసం కానీ, కొర్రలతో లడ్డు కానీ ఇలాంటివి రుచికరంగా చేసుకోవచ్చు. అట్లే జొన్నలు చూసుకుంటే మనము ఇంతకుముందు జొన్న రొట్టె, జొన్న సంకటి మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనము దీనికి విలువ జోడిస్తూ మనము జొన్న లడ్డూలు, జొన్న మురుకులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి చాలా వరకు చాలా రుచికరంగా ఉంటాయండి. జొన్న మురుకులు అనేది, ఇవి కాకుండా రాగులు మనం రోజువారీలో మామూలుగా మనము రోజు సంకటి చేసుకుంటాము. సంకటి లేకపోతే రాగి జావ, ఇవి మాత్రమే మనం పూర్వకాలం నుండి ఇవే తాగుతున్నారు, ఇవే తింటున్నారు, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే రాగులతో కూడా మనము రాగి లడ్డు, రాగి మురుకులు, రాగి వడ, రాగి ఇడ్లీ, రాగి దోశ ఇలాంటి రకరకాల ఐటమ్స్ వీటితో చేసుకుని తినొచ్చండి. అట్లా మనం ఇప్పుడు ఉన్న చిరుధాన్యాలు ప్రతి దానికి మనం విలువ జోడిస్తూ వాటిని కొంచెం రుచికరంగా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందండి.
0: అంటే
1: వాల్యూ అడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్
0: గా ఉంటుంది అని చెప్తా ఉన్నారు.
1: సజ్జలు కూడా ఇంతకుముందు ఏంటంటే పూర్వకాలంలో సజ్జబూరలు, ఓన్లీ సజ్జ రొట్టెలు వాళ్ళు, అప్పుడు సజ్జ రొట్టెలు జొన్న

0: జొన్న రొట్టెలు అవన్నీ తిని బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనము అవి కనుమరుగు అయిపోతున్నాయి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా టైం ఉండకపోవడం, జాబ్కి వెళ్ళిపోయి హడావిళ్ళు ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే అంత ఆటోమేటిక్ గా రోటీ మేకర్ అన్ని వచ్చాయి కాబట్టి మనం దీనికి శ్రద్ధ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనకు లోపాలు అనే పోషక లోపం అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని చిరుధాన్యాలని మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మన వంటే ఉంటుందండి.
1: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. చిరుధాన్యాలతో ఏమేమి చేసుకోవచ్చు, ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చో తెలియజేశారు. ఇక చిరుధాన్యాలలోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు చాలా చక్కగా వివరించారు. విశదీకరంగా మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి డాక్టర్ అపర్ణ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర గురించి కేవీకే బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ.
3: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానీకి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండా ఉన్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమైతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఈ వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి

0: మంచి ఎరువు తయారైతుంది. మంచి ఎరువు తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈ రోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ల నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడక ముందే మనకి రక్షక పంట చుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడతానే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ అయిపోతే అది చేస్తే బాగుంటదని అనుకుంటున్నా నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా సినిమా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు, ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ్య, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ్య. నేను కూడా చేస్తా పిదయ్య.
0: శుభాశ్వాసినోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: కార్యక్రమంలో చివరగా రైతు ప్రశ్నకు జవాబు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం.
2: పాడి పోషణ చేస్తున్నటువంటి రైతు సోదరులు పాలు పితికేటప్పుడు పశువు పాల ఉత్పత్తిని బట్టి ఎక్కువ తక్కువలు కాకుండా తగిన మోతాదులో దాణా వేసేటట్లు చూసుకోవాలి. దాణా వేసేటప్పుడు పశువు పాల ఉత్పత్తి చూడి దశ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని బట్టి రోజువారి దాణా నిర్ణయించుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఉదయము సాయంత్రము పాలు పితికేటప్పుడు ఇవ్వాలి. పాలు పితికే గంట ముందు పశువుకు ఎండుగడ్డిని కాని పచ్చిగడ్డిని కాని వేయకూడదు. పచ్చిమేత వేసేటప్పుడు అందులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుభ్రమైన నీరును అందివ్వాలి. నీటి తొట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో పశువులకు రోజుకు 4 సార్లు నీరు పెట్టాలి. ఇతర సమయాలలో 2 నుండి 3 సార్లు సరిపోతుంది. ఇంతటితో కిసాన్ మణి కార్యక్రమం సమాప్తం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:45 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి విందాం.

0: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించే రోడ్, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
2: మంచి క్వశ్చన్.

0: పీఎం చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారు కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎం జేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎం జేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లి ఏరియాస్, ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెక్అప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్, అన్ని విధానంలో పనులు చేపడతారు. పీఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60, స్టేట్ 40గా జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి
0: సార్? పీఎంజేఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఏయూ క్వాలిటీ కంట్రోల్. పిఏయూ అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఏయూ అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఏయూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అది బాగా చేస్తున్నాడు లేదా బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసే మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, జిఎస్బి, వెట్ మిక్స్, బిటి పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కు ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసి అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లీ ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండవ స్థాయి, మూడవ స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండవ స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది
1: సార్. మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు
0: సార్? ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఏయూ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తాం, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం, అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్, అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం టెండర్ పిలిచి. అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము, ఆ డబ్బులు చూడు పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు, ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్

యాప్ ఉంది. దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దేంట్లో ఉమ్మా సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మీరి సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్.

0: ధన్యవాదాలండి.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం మరిపాటి లోకనాథుడు గారి డోలు లయ విన్యాసం. మిశ్రచాపు తాళంలో డోలు లయ విన్యాసం విందాం.

ఇంతవరకు మీరు మిశ్రచాపుతాళంలో మరిపాటి లోకనాథుడి గారి డోలు లై విన్యాసం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:15. చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా ఆశ ఆశ ఆశ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సీతారామశాస్త్రి, స్వరాలు కూల్చినవారు దేవా, గానం ఉన్నికృష్ణన్.

0: చిత్రగీతలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి.
1: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855624449 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

చిత్రసీమలో చివరిగా బాబు బంగారం చిత్రం కోసం దేవరాజ్ గానం చేసిన భాస్కర భట్ల సాహిత్యం విందాం.

0: చిత్రగీతలు విన్నారు.
1: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.

ఈ రాత్రి 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేషవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30, జాతీయ వార్తలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్దికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్దం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్టపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: ఆజ్ 2026 DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को भी कोई नकार नहीं सकता.
0: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్దతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, EPR నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ EU సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
2: Circularity must extend it beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
3: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషోర్ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్టాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్టాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషోర్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్దికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 9:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. రాత్రి 10:00 ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ద్రౌపది స్వయంవరం హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీమతి ఎం మునిలక్ష్మి భాగవతారిణి. రేపటి ప్రభాత ప్రసారంలో 9:30
5: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పసుపులేటి నర్సింగ్ హోం, నాగరాజుపేట, కడప.

రేపు సాయంత్రం 5:15 వివో అనే కార్యక్రమంలో అభిప్రాయ వేదికలో అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం, కాటి సన్నివేశం, చంద్రమతి పాత్రలు శ్రీ ఏటూరి దానం, హరిశ్చంద్ర పాత్రలు శ్రీ వి సుబ్బరాయుడు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. రేపు రాత్రి 7:15 పంట సీమలు కార్యక్రమంలో కడప జిల్లాలో ఖరీఫ్ కాలానికి సాగుకు అనుకూలమైన పంటల రకాలు, వాటి లభ్యత వివరాలు అన్న అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీవల్లి గారి ప్రసంగం, రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరగబో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంశవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. రేపు రాత్రి 9:30 తిరిగి 10:45 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కడప కేంద్రం. ఈ రాత్రి 10 గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథ వినవచ్చు. కథకులు శ్రీమతి ఎం మునిలక్ష్మి భాగవతారిణి.

0: ఆకాశవాణి కడప కేంద్రం ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి.
1: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని

స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృత్సంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు.

0: ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడం ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన మూడు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ ఉంటారు. ఎస్టియాం సుదర్శనం ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి, వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం, చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశః అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయన ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండల సభ్యులంతా కూడా, చైర్మన్ ఈఓ గారు, జేఈఓ గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి ఏడు పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ ఏడు పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకి ఆవాహయామి, ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః, అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణిని స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే, స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి నాలుగు మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్ద శేషవాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ. ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు. తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు, ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా బాధాభజంతైన నడుమ వాద్య విశేషముల నడుమ ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగు

మరోవైపు మంగళవాద్యముల నాదము చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషశాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము. శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీష దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతు నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తి భావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించారు.

0: దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యా అనంటే, బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే సన్నూపరాభం ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్రపణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగలమయ్యము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయం విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్రపణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి, కలౌ దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే, లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసు

0: భూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతి మత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమటమాట వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్వణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ, సకల సంపదను అనుగ్రహింపజేస్తూ, ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని నిర్వహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత్

సూదన శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి

కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

గజాననం భూతగణాధిశివితో కపిత్త జంబూ ఫలచారు భక్షిణం ఉమాసుతం శో

గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్ర నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

కాంపెలియా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతిహి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి, సర్శీలవతి అయి, గుణవతి అయి, అపురూపవతి అయి, సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల్లో ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణజన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణజన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

యాచమునీంద్రుని యాచకత్వమున వరకోకిలాదేవి పత్నిగా పుత్రకామే ఏ ఏ ఏ స్టిసల్.

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవన అర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడసూపున మోహిని దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిని మందిరము వెలువడిన మానస కాసాన హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి మువ్వుర అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వియై ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణము సల్పి ఆడపిల్లకి నీలమేఘఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణము సలిపి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన 3వ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచమునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పార్థుడికి ఇవ్వాలని అతర చిరకాల వాంఛ. కాని పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణకరులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్లకు మరణము లేదు. అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపద రాజుగారు? పుత్రకామేష్టి యాగమ చేసి ఎందుకు అన్నాడు అంటే, ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాగారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణ, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకులు సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా త్రిపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది. గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ.

0: జయ లక్ష్మీ రమణ గోవింద హణ పార్వతీ పదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కురిపి దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసములు పూర్ణంగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కిడి పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు, మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఒరే ద్రుపద, ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్, చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జున,
1: గురుదక్షిణగా ద్రుపదు బంధు, గురుదక్షిణగా

ఒక్క గురువున కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తన చే రాజ గర్వాంధకారమున కన్ను

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడు అయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపదా,

ఉత్తమస్య క్షణం కోపం మధ్యే ఘటికాద్వయం అధం అహోరాత్రస్య పాపిష్టే మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టిని పొగరడగా ప్రధాతనయ పోటరి చేతులు తీటవోయే నా భంగ

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపజేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు కూడా ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దనే సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నానాయనా పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురమొకచోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగల తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత భస్మజ్జట మృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత

సరసత్కుండల నిర్జరోల్లసిత శశ్వద్వైభవాఖండల

0: చెప్పగలే.
1: ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశవుల నొప్పిడదాని, ప్రస్ఫుటాంభోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని.

అమల డిందీర హాసముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగుటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి మూడే రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటి వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్ళి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గునమండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

ఒక్కసారి ఓరే మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఒరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు కానీ గుడులు కానీ నదులు కానీ నదులు కానీ సార్వజనీనములు కానీ అలాగే పుణ్యస్థలాలు కానీ పుణ్యక్షేత్రములు కానీ సముద్రములు కానీ సర్వ మానవులకి సర్వజీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమ్మనుకున్నావు అడవంటే, అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగొబ్బు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్లగూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టుమీదికొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ మహాను

జై లక్ష్మీ రమణ గోవింద్. చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే అగ్నేశ్వరమునకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామీ మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను, వదరబోతువలే, మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవులు బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు, ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు, అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వా విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర్.

తమిళనాడు కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్థుల్లో అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల. కులగురువలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

పిల్లలు ఎర్రీ కొందరు మరి కొందరు తాసి పరిగణించి చనిరి తో యజభవాదులకు నేని ఎరి దుస్తరమనివా కో

చక్కగా ఒక్కసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారముల గురి తప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురి తప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలో గురి తప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజుగారికి ఇస్తానే కాని నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురి తప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురి పెట్టేశాడు. పంచమ బాణాన్ని గురి పెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడడానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురి తప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడెవరో చూసావా?

తేనత్త కొడుకు నిజమతడెవరు తెలుసుదేవా మతి మాంతుడు వీ

అదే పోంచి చూడు అతడెవరో అతడెవరో అతడెవరో అదే అలి అసి అది హివ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూసావా? బ్రాహ్మడు కదరా. కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయుణ్ణి శ్రీకృష్ణ పరంధాముని సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవ కృపపూర్ణ భావ భవద్దాసు వర్గం ములంబ అపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్భవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందులకే వగిలించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితం బగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బపాటున విరేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. కొలతి పార్థుని గలమున పూల దండ నెలమి వేయంగగాంచి లజ్జించినారు. శల్యరాధేయులంత పంచాల విభున కలిగి

ఒక్కసారి వశ్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్త చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జై లక్ష్మీ రమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవర్సల గోవింద.

0: సర్వే జనా సుఖిన భవంతు, సర్వే జనా శాంతి భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు. ముందుగా హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: నమస్కార్.

ఆరోగ్య సమస్యలు అన్న అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు సందేహాలకు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. రేపు మధ్యాహ్నం 12:40 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వినవచ్చు. 1:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళాభిరుచి, మహిళలు ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో సత్యహరిచంద్ర రంగస్థల పద్య నాటకం, కాటి సన్నివేశం, చంద్రమతి పాత్రలో శ్రీ ఏటూరి దానం, హరిచంద్ర పాత్రలో శ్రీ వి సుబ్బరాయుడు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంశవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:12. ఇతరులకు మేలు చేయడం నిజానికి మనకు మనం మేలు చేసుకోవడమే. ఈ మంచి మాటతో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై రేపటి ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది.

12 నిమిషాలు. ఇతరులకు మేలు చేయడం నిజానికి మనకు మనం మేలు చేసుకోవడమే. ఈ మంచి మాటతో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై రేపటి ప్రభాత ప్రసారం 5 గంటల 55 నిమిషాలకు ప్రారంభమవుతుంది.